శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 11వ రోజు, క్రీశకం 2026 సంవత్సరం ఆగస్ట్ నెల 2వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక. 6:10 బైబిల్ సూక్తుల కార్యక్రమంలో రెవరెండ్ గొల్లపల్లి శ్యామప్రసాద్ గారిచే బైబిల్ సూక్తులు. 6:15 భక్తిరంజన్లో శ్రీ రామదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో పొలంలో నీటి కుంటల నిర్మాణం వివరాలు. 7:00 శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించే రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ. 7:15 ఈ మాసపు పాట కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులం అంటూ సాగే గీతం, రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. 8:35 శాస్త్రీయ సంగీత సమన్వయ కచేరీ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గాత్రం. 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక. 10:00 వార్తల ముఖ్యాంశాలంతరం ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా సమగ్రంగా తయారు చేయటానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం 9వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. 11:00 వార్తల ముఖ్యాంశాలనంతరం ఇన్సైట్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైట్ 90s వర్సెస్ జెంజీస్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో స్థాన్ పాన్ హై జీవంతాం గురించి శ్వేతశ్రీగారితో పరిచయం. పరిచయకర్త సౌరభి జైన్. 12:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారి ప్రసంగం. 2:30 బా

0: బాల వినోదంలో బర్కత్పుర రాణి జైన్ సరళాదేవి శిశు విహార్ మాంటిసరి పాఠశాల బాలబాలికల కదంబ కార్యక్రమం, 3 గంటలకు ఏమిటి సమన్వయ నాటిక కార్యక్రమంలో ఎవ్వరిది పాపం నాటక. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ శ్రీ సాంబశివరావు కండ్రాతి. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం శ్రీ సాయిల వెంకటయ్య బృందంచే నల్లపోచెమ్మ కథ 2వ భాగంలో 3వ భాగం ఒగ్గు కథ, 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, సోయా చిక్కుళ్ళలో చీడపీడల సమగ్ర నిర్వహణ వివరాలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి లో పంటలపై ఎల్ నినో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం కరెంట్ అఫైర్స్, హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం, 10:00 రవిభాసరి అఖిల భారత సంగీత సభ. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.
1: आकाशवाणी समाचार के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो कॉन्फ्रेंस के माध्यम से नशा मुक्त युवा विकसित भारत संकल्प अभियान की शुरुआत करेंगे. नशे की लत के खिलाफ 100 सप्ताह तक चलने वाले इस अभियान में देशभर के 10,000 से अधिक स्थानों से युवा भाग लेंगे. माई भारत वॉलंटियर्स, यूथ क्लब, स्कूल, कॉलेज, विश्वविद्यालय, गैर सरकारी संगठन, उद्योग संगठन और 125 से अधिक आध्यात्मिक संगठन के प्रतिनिधि भी इस कार्यक्रम में वर्चुअल रूप से हिस्सा लेंगे. इस अभियान के अंतर्गत प्रत्येक रविवार को नशा उन्मूलन के लिए जागरूकता संबंधी गतिविधियां चलाई जाएंगी. इनमें खेलकूद, वॉकथॉन, ध्यान सत्र, सांस्कृतिक कार्यक्रम, जागरूकता अभियान, नुक्कड़ नाटक, चर्चा मंच, कला प्रतियोगिताएं और सामुदायिक कार्यक्रम शामिल होंगे. इसका उद्देश्य युवाओं को नशे की लत से दूर रहने के लिए प्रेरित करना है. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत के युवाओं ने विज्ञान, प्रौद्योगिकी और खेल सहित कई क्षेत्रों में देश को नई ऊंचाइयों तक पहुंचाया है. श्री मोदी ने कहा कि आज भारत के युवा विश्व के तीसरे सबसे बड़े स्टार्टअप इकोसिस्टम आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान का नेतृत्व कर रहे हैं. कर्नाटक के मैसूरू में कल स्वामी विवेकानंद सांस्कृतिक युवा केंद्र विवेक स्मारक का उद्घाटन करते हुए श्री मोदी ने ये बात कही.
2: अभी कुछ दिन पहले ही हमने देखा है भारत के युवाओं ने अंतरिक्ष में कमाल कर दिया है. पहली बार युवाओं का बनाया हुआ एक प्राइवेट कंपनी का रॉकेट अंतरिक्ष तक पहुंचा है. आज कोई भी सेक्टर हो, भारत का युवा अपना दम खम दिखा रहा है. हम सभी अपने आसपास देख रहे हैं, आज छोटे से छोटे व्यवसाय में लगा युवा भारत की डिजिटल इकोनॉमी को आगे बढ़ा रहा है.
1: प्रधानमंत्री ने कहा कि स्वामी विवेकानंद का सपना युवाओं को राष्ट्र निर्माण के लिए तैयार करना था. प्रधानमंत्री ने ये भी कहा कि पिछले 12 वर्षों में सरकार ने शिक्षा के क्षेत्र में बड़े बदलाव किए हैं. केंद्र सरकार ने राज्य को कर हस्तांतरण की अतिरिक्त किस्त के रूप में 1,09,019 करोड़ रुपए जारी किए हैं. ये राशि 10 अगस्त को होने वाले नियमित मासिक हस्तांतरण के अतिरिक्त है. वित्त मंत्रालय ने बताया कि इस अतिरिक्त किस्त का उद्देश्य राज्य को पूंजीगत तौर विकास कार्यों पर खर्च बढ़ाने के लिए अधिक धन उपलब्ध कराना है. स्वास्थ्य और परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा ने राष्ट्रीय स्नातकोत्तर पात्रता सह प्रवेश परीक्षा नीट पीजी 2026 की तैयारियों की समीक्षा की है. कल बैठक के दौरान परीक्षा के सुचारू, सुरक्षित, पारदर्शी और उन्नत प्रौद्योगिकी के माध्यम से संचालन सुनिश्चित किए जाने पर व्यापक विचार विमर्श किया गया. ये परीक्षा इस महीने की 30 तारीख को आयोजित की जाएगी. उज्बेकिस्तान के विदेश मंत्री सैदो बख्तियार ओदिलोविच आज से 5 अगस्त तक भारत के आधिकारिक दौरे पर रहेंगे। विदेश मंत्रालय

0: graduate NEET PG 2026 to ensure the smooth, secure, transparent and technology-enabled conduct of the examination. The exam is scheduled to be held on the 30th of this month. During the meeting, the minister assessed the preparedness of the National Board of Examinations in Medical Sciences, NBEMS, technology partners and other stakeholders involved in conducting the exam. The minister stressed that every effort must be made to ensure a fair, transparent and candidate-friendly examination while upholding the highest standards of integrity and security. Mr. Nadda also urged aspirants not to fall prey to rumours and rely only on official communication issued by NBEMS and the Ministry of Health and Family Welfare. US President Donald Trump has threatened to intensify military action against Iran, warning that American strikes will continue until Tehran halts attacks on shipping and returns to negotiations. The US State Department has issued a fresh security advisory urging Americans in the West Asia to consider leaving the region or be prepared to depart if the conflict worsens. The renewed tensions also spilled into Gaza and Lebanon, with Israel carrying out fresh strikes despite Hamas announcing it was prepared to disarm under a US-backed ceasefire framework. Meanwhile, Iran has warned that it is ready to strike key Israeli infrastructure and American energy facilities across West Asia if it comes under attack. And India climbed to fourth place in the Commonwealth Games medal standings in Glasgow with a total of 39 medals, including 13 gold, 17 silver and 9 bronze. The latest came from 5,000-meter race where India's Gulveer Singh bagged the bronze. And that is the end of this news bulletin.
1: Akashavani Bible Sooktul Karikramallo Reverend Gollapalli Shyamaprasad Garche Bible Sooktul Vindam.
2: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మనుషులందరూ దాతృత్వంలో వర్ధిల్లాలని బైబిల్ బోధిస్తుంది. రోమాపత్రిక 13:8-10 వచనాల్లో పౌలు భక్తుడు ఇలా ఉపదేశించాడు, ఒకరినొకడు ప్రేమించేటి విషయంలో తప్ప మరేమీయూ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాణిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు. మరి ఏ అజ్ఞయనూ ఉన్నాయడలా, అదియు నిన్ను వలని పొరుగువాని ప్రేమిపలనని వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. గలతీ పత్రిక 5:22 పౌలు భక్తుడు 9 ఆత్మఫలాలను వివరిస్తాడు. ఆ 9 6 ఇతరుల పట్ల మన వైఖరిని తెలియచేయనుబై ఉన్నవి. అవేవనగా ప్రేమ, మంచితనము, దయాళుత్వము, దాతృత్వము, విశ్వాసము, సాత్వికము. 3 మాత్రమే మన వైపు చూచేవిగా ఉంటున్నాయి. అవి సంతోషము, సమాధానము, ఆశానిగ్రహము. దానిని బట్టి మన ఇష్టాలకు రెట్టింపుగా మనము ఇతరులతో సంబంధం గలవారమని తెలియజేయబడుతుంది. మన వలే మన పొరుగువారిని ప్రేమించవలనని యేసు చెప్పాడు. స్వీయ ఇష్టము, ఇతరుల ఇష్టము సమానంగా ఉండవలసి ఉన్నది. మన కార్యాలతో పాటు ఇతరుల కార్యాల మీద మనము దృష్టి ఉంచాలని బౌలు భక్తుడు చెప్పాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 6:22 ఇలా స్పష్టపరిచారు, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను అనగా జీవితము పై నీ దృష్టి, వస్తువులను ప్రజలను నీవు చూచే విధానం దాతృత్వము గలదైతే నీ వ్యక్తిత్వం అంతా కూడా వెలిగింపబడి ప్రకాశిస్తుంటుంది. యేసు అందరిలా దాతృత్వం కలిగి ఉన్నాడు. పేదవారు, సాత్వికులు, పాపులు, ప్రేమహీనులైన వారి పట్ల ఆయన వ్యక్తిత్వం అంతా వెలుగుతో నిండి ఉంది. యేసు ఈ దాతృత్వాన్ని మనలో పుట్టిస్తాడు. ప్రతి వస్తువును, ప్రతి వ్యక్తిని దాతృత్వం గల దృష్టితో మనం చూచుట ప్రారంభిస్తాం. యేసులో ఉన్న ఈ దృష్టి మనలో ఉండాలి. మోషే భక్తుడు ద్వితీయోపదేశకాండం 15:7-11 ఈ భావాన్ని తేటపరుస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులో ఒక భేదవాడు ఉండినడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చేయి చాచి

0: వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చారినంత అవశ్యంగా వానికి అప్పియవలను. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సామెతలు 3:27-28 దేవుని మాటలు ఇలా ఉన్నాయి, ఇలాగ హెచ్చరిస్తుంది. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకగా తీయకము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరువనితో అనవద్దు. దేవుడు ఈ మాటలను ఆకాశవాణి శ్రోతలందరినీ దీవించునుగాక. ఆమెన్.
1: బైబిల్ సూక్తులు కార్యక్రమంలో రెవరెండ్ గొల్లపల్లి శ్యామప్రసాద్ గారిచే బైబిల్ సూక్తులు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే SIR గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ RV కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. ఆకాశవాణి.

భక్తిరంజనిలో శ్రీ రామదాసు కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు ఉదయం 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. అలాగే 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే SIR గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ ఉదయం 10:00. వార్తల ముఖ్యాంశాల అనంతరం పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. అలాగే 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైట్స్ 90s vs. Gen Z కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి పొలం పనులు

0: ఈనాటి పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: పొలం పుల్ల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పొలంలో నీటి కుంటల నిర్మాణం వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి ఒక్క రైతు తమ పొలంలో నీటిని నిర్వహణ చేసుకొని పంటలు పండించుకోవాలని ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. వర్షాధార వ్యవసాయంలో రైతులు రెండు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సరైన సమయంలో తొలకరి వర్షాలు కురవకపోవడం, పంట మధ్య లేక చివరి దశలో 15 నుండి 30 రోజులు వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడటం, ఋతుపవనాలు త్వరగా ఆగిపోవడం, దీని వలన మొలక సరిగా రాకపోవడం, పంట సరిగా పెరగక దిగుబడిపై తీవ్ర ప్రభావము పడుతుంది. ఈ విషయం రైతులందరూ గమనించగలరు. తక్కువ సమయంలో అధిక తీవ్రతతో వర్షాలు కురవడం లేక తుఫాను ప్రభావం వల్ల వరుసగా వర్షాలు కురవడము, దీని వలన వర్షపు నీరు వరద రూపంలో ఏటవాలు వెంబడి దిగువ భాగాలకు చేరడం వలన జలమయమవుతాయి. అలాగే పై ప్రాంతాలలో బెట్ట పరిస్థితులు ఏర్పడటం, నేల కోతకు గురి కావడం జరుగుతుంది. ఈ విధంగా మెట్ట సాగు రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. కాబట్టి అధిక వర్షము లేక తుఫానుల వలన కురిసిన వర్షపు నీటిని నీటి కుంటలలో నిల్వ చేసుకొని బెట్ట పరిస్థితులలో ఆ నీటిని పంటలకు రక్షక జీవ తడులు ఇచ్చినట్లయితే రైతులు బెట్టను అధిగమించి అధిక దిగుబడులు, నిఖర ఆదాయము పొందవచ్చు. మరి నీటి కుంటల నిర్మాణం గురించి ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. నీటి కుంటలను ఏటవాలుగా దిగువ భాగంలో నిర్మించాలి. 1-2% ఏటవాలు ఉండే పొలాలు లేక ప్రాంతాలు అనుకూలము. తక్కువలో తక్కువ 2.5 ఎకరాల పరివాహక ప్రాంతం ఉంటే మంచిది. దీని వలన వర్షపు నీరు ఏటవాలు వెంబడి వరద రూపంలో వచ్చి 250 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న నీటి కుంట నింపుటకు అవకాశం ఉంటుంది. నీటి కుంటను నిర్మాణం చేసే ప్రాంతంలో భూమి లోతు 1 మీటర్ వరకు ఉండి పెద్ద పెద్ద బండలు లేక రాళ్ళు లేకుంటే మంచిది. అలాగే సున్నపురాయి చౌడు భూములు ఉన్న ప్రాంతాలు పనికిరావు. మన రాష్ట్రంలో ఎక్కువ శాతం తేలికపాటి నేలలున్నాయి.

కాబట్టి ఇటు నేలలో నీటి కుంటలను నిర్మించినప్పుడు హెచ్డిపిఈ షీటు 500 మైక్రాన్తో లైనింగ్ చేసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవచ్చు. నీటి కుంటలను నిర్మించే ప్రాంతాలలో సాలిన వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే 500 క్యూబిక్ మీటర్లు లేక అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన నీటి కుంటలను నిర్మించాలి. అలాగే 500 నుంచి 750 మిల్లీమీటర్ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో 250 నుండి 500 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన నీటి కుంటలను నిర్మించాలి. వీలైనంత వరకు ప్రక్క ఏటవాలను 1.5:1 ఉండే విధంగా నీటి కుంటలను నిర్మించాలి. నీటి కుంటలకు ముందు ప్రవేశ మార్గమును మరియు ఒండ్రు మట్టి సేకరించే చిన్న గుంతను తయారు చేసి చిన్నరాలు నింపాలి. తద్వారా వరద రూపంలో వచ్చే వర్షపు నీటి వేగాన్ని తగ్గించడమే కాకుండా కొద్ది వరకు ఒండ్రు మట్టిని నీటి కుంటలోకి చేరకుండా అరికడుతుంది. నీటి కుంట మధ్యలో ఒక స్కేలును ఏర్పాటు చేస్తే నీటి లెవెల్ను ఎప్పటికప్పుడు

0: పరిసరాలు నింపాలి. తద్వారా వరద రూపంలో వచ్చే వర్షపు నీటి వేగాన్ని తగ్గించడమే కాకుండా కొద్ది వరకు ఒండ్రు మట్టిని నీటి కుంటలోకి చేరకుండా అరికడుతుంది. నీటి కుంట మధ్యలో ఒక స్కేలును ఏర్పాటు చేస్తే నీటి లెవెల్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే నీటి కుంట నిండిన తర్వాత మిగతా నీరు బయటకు పోవటకు ఒక అవుట్లెట్ను కూడా ఏర్పాటు చేయాలి. నీటి కుంట త్రవ్వడం పూర్తయిన తర్వాత లైనింగ్ చేసుకోవాలి. దీనికి గాను వివిధ రకాల పదార్థాలతో లైనింగ్ చేయవచ్చు. కానీ ఎక్కువ కాలం మన్నిక నీటిని నిల్వ చేసుకున్నటకు వీలుగా ఉండే 500 మైక్రాన్స్ మందం కలిగిన HDPE షీటు లేక 250 GSM కలిగిన సీల్ పాలిన్ షీట్తో లైనింగ్ చేయాలి. దీని జీవితకాలం దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. నీటి కుంట నిర్మాణం లైనింగ్ పూర్తయిన తర్వాత చుట్టూ బార్బుడ్ వైర్తో కంచె ఒక చోట ప్రవేశ మార్గం వేయాలి. దీనివలన జంతువులు వేరే మనుషులు అనవసరంగా లోనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నీటి కుంటలను వివిధ గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉచితంగా తవ్వించడం జరుగుతుంది. కావున ఔత్సాహిక రైతులు దగ్గరలో ఉన్న DRDO లేక MPDOలను కలిసి విన్నవించుకోవచ్చు. అయితే నీటి కుంటలకు లైనింగ్ చేయటకు మాత్రం ప్రతి చదరపు మీటర్కు 120 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిని రైతులు ప్రైవేటు వారి సహకారంతో సొంత ఖర్చుతో చేసుకోవాలి. ఎర్రచెల్క భూములలో 10 రోజులు, బరువైన నేలలో 15 నుంచి 20 రోజులు మించి వర్షాలు రాకపోతే జీవ తడులు ఇవ్వాలి. నీటి కుంటలో నిల్వ ఉన్న నీటిని పంటల కీలక దశలో అనగా ప్రతి ఆమదంలో పూత మరియు కాయ అభివృద్ధి చెందే దశలు, కందిలో పూత దశకు ముందు కాయ అభివృద్ధి చెందే దశ, మొక్కజొన్నలో సిల్కింగ్ దశలో 1 లేక 2 జీవ తడులు ఇచ్చినట్లయితే 30-50% దిగుబడి పెరుగుతుంది. నీటి కుంటల వలన కలిగే ప్రయోజనాలను రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఎక్కువ నీటి కుంటలను నిర్మించినట్లయితే మెట్ట సాగు రైతులు లాభపడవచ్చని, ఈ విధంగా నీటి కుంటల నిర్మాణం తయారు చేసుకొని రైతులందరూ చక్కటి పంటలు పండించాలని, బెట్ట పరిస్థితుల నుండి తమ పంటలు కాపాడుకొని అధిక లాభాలు అధిక ఫలసాయిని పొందగలరని ఆశిద్దాం.
1: పొలం పల్లె కార్యక్రమంలో పొలంలో నీటి కుంటల నిర్మాణం వివరాలు విన్నారు. పొలం పల్లె కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈ ఉదయం 8:35 శాస్త్రీయ సంగీత సమన్వయ కచేరీ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గాత్రం ప్రసారమవుతుంది. అలాగే 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. అలాగే 10:00 వార్తల ముఖ్యాంశాలనంతరం ఓట్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే SIR గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాలనంతరం పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. అలాగే 11:00 వార్తల ముఖ్యాంశాలనంతరం ఇన్సైట్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైట్స్ 90s vs Gen Z. అలాగే ఈరోజు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ కార్యక్రమంలో స్థాన్ పాన్ హై జీవందాం గురించి శ్వేతశ్రీ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త సురభి జైన్. 12:20 వంతాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదంలో బర్కత్పూర్ రాణి జే సరళాదేవి శిశు విహార్ మాంటిసోరి పాఠశాల బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 సమన్వయ నాటిక కార్యక్రమం

క్రమంలో భాగంగా ఎవరిది పాపం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ శ్రీ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి నిలయంల సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: సమయం 6:00.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావడం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని

0: తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ మూడు ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ మూడు బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్టంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: धावनस्पर्धायां गुलवीरसिंहेन प्राप्तं कांस्यपदकम् अस्ति। मुष्टामुष्टिस्पर्धासु भारतेन उत्कृष्टं प्रदर्शनं कृतं, यत्र सप्तस्वर्णपदकानि तथा त्रीणि रजतपदकानि प्राप्तानि। पैरा एथलेटिक्स इत्येतस्मिन्नपि भारतेन ऐतिहासिकी उपलब्धिः सम्प्राप्ता। पुरुषाणां शॉट्पुट एफ 57 इत्येतस्यां स्पर्धायां सोमन राणा स्वर्णपदकं, शुभम जुयालः च रजतपदकं प्राप्तवान्। भारतर्तु विज्ञान विभागेन अद्य कर्नाटक, केरल, माहे, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, राजस्थान, उपहिमालयीय पश्चिम बंगाल, सिक्किमेषु अतिवृष्ट्यै नारंगवर्णीया संचेतना प्रसारिता। तथैव दिल्ली, हरियाणा, पंजाब, चंडीगढ़, उत्तराखंड, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, अरुणाचल प्रदेश, गुजरात, कोंकण, गोवा, मध्य प्रदेश, ओडिशा, अंडमान निकोबार द्वीप समूहेषु अपि अतिवृष्टिः व्यक्तीकृता इति वार्ताः।
1: नमस्कार, आकाशवाणी श्री आर् लक्ष्मीनारायण అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు.
2: తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్ సదస్సు, జాతీయ వేద స్మార్త పరీక్ష మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. జూలై 21న ప్రారంభమైన మహోత్సవాలు జూలై 25 వరకు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాసం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బోనాల మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతనంగా చేరిన ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి సూచించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా నియామకమైన 21 మంది ఆలయ ఉద్యోగులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలు, విధి విధానాలు, విధులు, క్రమశిక్షణ, ఆలయ సేవా విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆలయాల పవిత్రత కాపాడుతూ నిబంధనలకు లోబడి విధులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో తక్కువ నీటి లభ్యత కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు జలాశయం, గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం, కోనరావుపేట మండలం మల్కపేట, ఎల్లంతకుంట మండలం అనంతగిరి, అన్నపూర్ణ జలాశయాల నుంచి పంటలకు ఈ ఖరీఫ్ సీజన్లో నీరు ఇచ్చే అవకాశం లేదని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ది శాఖ సీఈ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఆయకట్టు రైతులు అందరూ గమనించాలని కోరారు. దేశంలోని సహకార రంగంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సెస్ ప్రస్థానం ముగిసింది. పాలకవర్గం కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెస్ పరిధిలో పూర్తిస్థాయి విద్యుత్ పంపిణీ సేవలను ఎన్పీడీసీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన అధికారి శరత్బాబు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో రైతులుగా అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు పెసర, కంది, రాగులు, నువ్వులు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్, మండల వ్యవసాయ అధికారిని ప్రణీత, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమగ్రాభివృద్ది విస్తరణ పనులకు రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిధులు మంజూరుతో ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 249.40 కోట్లకు చేరుకుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దశల వారీగా భారీ నిధులు కేటాయించింది. క్రమశిక్షణ.

0: నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ప్రతి పోలీసు అధికారి సిబ్బంది పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్ సివిల్ హోంగార్డ్ సిబ్బందికి నిర్వహించిన పెరేడ్కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं. भारत के युवा ने एक लंबी यात्रा तय की है. आज वो युवा दुनिया के विकास को गति दे रहा है.
0: उज़्बेकिस्तान विदेश संघ मंत्री सैदो बख्तियार ओदिलोविच वेंटिंची 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు.

0: నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని కేవలం ఎన్బీఈఎంఎస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ లక్షణాలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్రమోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమసామయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు ఆపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పుట్, పురుషుల ట్రిపుల్ జంప్ లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్ లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు.

0: కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగాస్, అరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఈ మాసం పాట రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం బీకేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. చిన్ననాటి స్నేహితులం అంటూ సాగే గీతం విందాం ఈ మాసపు పాటలో.

ఈ మాసపు పాట కార్యక్రమంలో చిన్ననాటి స్నేహితులం అంటూ సాగిన గీతం విన్నారు. రచన శ్రీ ఎస్డిజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. మన జీవితంలో మనం ఎంచుకునే బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహం మాత్రమే. అమ్మా నాన్నలు మనకు జన్మతో వస్తారు, అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు కుటుంబంతో వస్తారు, కానీ స్నేహితులు మాత్రం మన హృదయం ఎంచుకునే బంధం. ఒక మంచి స్నేహితుడు ఉంటే సంతోషం రెట్టింపవుతుంది, బాధ సగానికి తగ్గుతుంది, ఒంటరితనం దూరమవుతుంది. స్నేహమంటే కలిసి నవ్వుకోవడం మాత్రమే కాదు, కలిసి ఏడవగలగటం కూడా. ఈ వేగవంతమైన కాలంలో మనం వేలాది మందితో సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నిజంగా మన మనసులోని మాట చెప్పగలిగే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అదే నిజమైన స్నేహం విలువ. మన తెలుగు సాహిత్యంలో కూడా స్నేహానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం సంపదను కాదు, హృదయాన్ని చూసే స్నేహానికి నిదర్శనం. శ్రీరాముడు గుహుడు, సుగ్రీవుడు హనుమంతుడు, వారి స్నేహం విశ్వాసం అంకితభావం ధర్మానికి ప్రతీక. ఒక మంచి స్నేహితుడు మన విజయానికి చప్పట్లు కొట్టడమే కాదు, మన తప్పును కూడా ప్రేమగా చూపించి సరిదిద్దుతాడు. అందుకే అంటారు, మనల్ని పొగిడేవాళ్లకన్నా మనల్ని మంచిదారిలో నడిపేవాళ్లే నిజమైన స్నేహితులు. స్నేహమనేది ఖరీదైన బహుమతులు ఇవ్వటంలో లేదు, ఒక ఆప్యాయమైన పలకరింపు, ఒక ధైర్యమిచ్చే మాట, అవసరమైనప్పుడు అందించే చేయుత, ఇవే నిజమైన స్నేహానికి గుర్తులు. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఎప్పటినుంచో మాట్లాడని ఒక స్నేహితుడికి ఫోన్ చేయండి, ఎలా ఉన్నావు అని ఒక్కసారి అడగండి. ఆ ఒక్క మాట వారి జీవితంలో చిరునవ్వులు తీసుకురావచ్చు. అలాగే మన పిల్లలకు కూడా మంచి స్నేహితులను ఎంచుకోవడం నేర్పిద్దాం, ఎందుకంటే స్నేహితులు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తారు. కాలం మారచ్చు, దూరాలు పెరగచ్చు, కానీ మనసులు కలిపే బంధమే నిజమైన స్నేహం. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరి జీవితాల్లో

మంచి స్నేహితులు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి గీతానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన పాట విందాం.

ఇప్పుడు నిప్పులాంటి మనిషి ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి సత్యం సంగీతం అందించిన పాట విందాం.

0: చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు.

0: Iran warns of retaliation on key American and Israeli energy infrastructures. India climbs to fourth position in Commonwealth Games in Glasgow. Boxers shined with record 7 gold in single day, taking medals tally to 39. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी से पेश है खबरनामा।
2: आकाशवाणी ఈ ఉదయం 8:30 శాస్త్రీయ సంగీత సమన్వయ కచేరీ కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 9:35 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్బి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ఈ ఉదయం 10:00 ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్స్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చున్న కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైట్స్ 90 vs. జంజీ. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో స్థాన్ పాన్ హై జీవందాం గురించి శ్వేతశ్రీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సురభి జైన్. ఈరోజు 12:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే 2:30 బాల వినోదంలో బర్కత్పూర్ రాణి జైన్ సరళాదేవి శిశువిహార్ మాంటిస్వరి పాఠశాల బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:00 సమన్వయ నాటిక కార్యక్రమంలో భాగంగా ఎవరిది పాపం నాటకం రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ శ్రీ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం 3:00 సమన్వయ నాటిక కార్యక్రమంలో ప్రసారమవుతుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సమన్వయ కచేరీ
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ముందుగా వినండి హస్తివదనాయ నవరోజు రాగం మిశ్రుచాపుతాళం.

కేదార గౌళ రాగంలో కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళకేశికి రాగం మిశ్రుచాపుతాళం.

పరమ పురుష హరి ప్రణయ మదన కమల గురువు హరణి స్మరణు రంగనాథ రమ మదన కమల గురువు.

మరి బారి సరి సరి సరి బారి సారి గారి సరి గరి నరబు బాబా గరి సాధ బాబా గరి సారి సీ.

మంగళకేశికి రాగంలో కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.

0: మధ్యమావతి రాగంలో కృతి విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: చక్రాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కండ్రాతి. అలాగే ఈ ఉదయం 11 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఇన్సైట్స్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైట్స్ 90s వర్సెస్ జంజీ ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో నిన్న ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది కొద్ది క్షణాల్లో.

ఆకాశం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారిప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వర.

0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభోపన్యాసం చేశారు.
1: దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
0: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే, ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ,
3: ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ

0: మనందరం ఇక్కడ గుట్టు పెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడగెళ్తున్నామంటే దానికి కారణం మనం నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది ఐదోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
0: ఈ నేల

0: వలన ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
0: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
2: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు, అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్ట్ ని

0: ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణదిస్తుంది. ఈ రెండేళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
1: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
2: సాథియో, ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సెక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. యే వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక హై కి ఇస్ సమయ ఆంధ్ర కీ స్పీడ్ సే ఆగే బఢ్ రహా హై. మే ఆప్ సభీ కో ఇన్ ప్రోజెక్ట్స్ కీ బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూ. సాథియో, యే ధర్తీ అల్లూరి సీతారామ రాజు కీ ధర్తీ హై. అల్లూరి సీతారామ రాజు జీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. సాథియో,

0: में मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है जिनकी नींव रखी गई है वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగుపడింది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎస్ఐపి సంస్థ ఎపెక్ట్కో లిమిటెడ్ భాగస్వామ్యంతో విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం మండలంలో తుర్లవాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురం నుండి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
2: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అయింది.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్

ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు వరదాకా పొడిగించారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వి కన్నన్ గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా లిసనర్స్ అందరికి నా తరపు నుంచి, కార్పొరేషన్ తరపు నుంచి స్వచ్ఛ నమస్కారం అండి.
1: ఆర్వి కన్నన్ గారు, ప్రతి ఒక్కరి దగ్గర వింటున్న పదం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటరాక్టివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏమిటి సార్?
2: లైక్ ఏఆర్ ఎస్ఐఆర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ నౌ, ఎస్పెషలీ ఇప్పుడున్న మీరు నేషనల్ లెవెల్లో ఫేస్ 1 ఫేస్ 2 జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ మీద చాలా అవగాహన రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మేజర్ ఎజెండా ఎలక్టరల్ రోల్ ప్యూరిఫై చేయాలి, అండ్ ఎస్ఐఆర్ మేజర్ అబ్జెక్టివ్ నో ఎలిజిబుల్ ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు రోల్లో నుంచి పోలింగ్ బూత్లో ఉన్న ఎలక్టరల్ రోల్ నుంచి మిస్ అవ్వకూడదు, అర్హత లేని వారు ఎలక్టరల్ రోల్లో ఉండకూడదు. సో ఒక ఇది క్లియర్గా చెప్పాలన్నా ఒక క్లీనింగ్ ప్రాసెస్, ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్టరల్ రోల్ క్లియర్గా చెప్పచ్చు.
1: ఎస్ఐఆర్ ఎవరు చేస్తున్నారండి, ఓటర్లు ఎలా అందుబాటులో ఉండాలి?
2: ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు, అన్ని జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టరే ఉంటారు, జిహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ కార్పొరేషన్ డిఓగా పనిచేయడం జరుగుతుంది. ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుందినా, ఆల్రెడీ రోల్ ఎలక్టరల్ రోల్ ఎవరి పేరు ఉన్నాయో వారికే ఎనుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో కొత్తగా ఎవరికో లేని వాళ్ళకి ఇవ్వడం ఏమి ఉండదు, ఉన్న ఎలక్టరల్ రోల్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం. ఆ బూత్లో 1000 మంది ఉన్నారన్న 1000 మందికి ఎనుమరేషన్ ఫామ్ బిఎల్ఓ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. 1000 మంది ఇచ్చిన తర్వాత వారి దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది, కలెక్ట్ చేసి వారు ప్రాసెస్ చేస్తారు, ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తారు. సో ఎవరెవరు మళ్ళీ తిరిగి ఇచ్చేవారు వారి పేరు డ్రాఫ్ట్ రోల్లో వస్తుంది. ఎవరు పేరు ఇవ్వలేదు, తిరిగి ఇవ్వలేదు, చనిపోయి ఉండొచ్చు, లేదన్నా బయట వెళ్ళి ఉండొచ్చు, వేరెక్కడా షిఫ్ట్ చేసి ఉండొచ్చు, ఎవరెవరు లేదో వారి పేరు డ్రాఫ్ట్ లిస్ట్లో డిలీటెడ్ లిస్ట్లో వస్తుంది, లేదన్నా రోల్లో లేని వాళ్ళ లిస్ట్లో వస్తుంది. 2/31 జూలై మనం పబ్లిష్ చేస్తాం.
1: ఒకవేళ పనుల నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది కార్మికులు ఉంటారండి, వాళ్ళు వెళ్తే 2-3 నెలలు పనుల కోసం వెళ్తుంటారు, వాళ్ళు ఏం చేయాలి ఇటువంటి పరిస్థితి?
2: వారికి ఏమైనా ఇప్పుడు వారు ఆల్రెడీ ఆ పోలింగ్ బూత్లో ఎలక్టర్ రోల్గా నమోదు చేసి ఉన్నారన్నా వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్ సైన్ చేసి ఇవ్వచ్చు ఫామ్ని. యాక్చువల్గా ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్ ఫిల్ చేసినప్పుడు వారు ఫొటోస్, రీసెంట్ ఫొటోస్ పెట్టి వారు ఇప్పుడు బయట ఎక్కడ వెళ్ళి ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉండొచ్చు, ఈ కెనాట్ కమ్ అండ్ గివ్ ఉన్న వారు ఫామ్ ఫైన్ చేసి ఇవ్వచ్చు, బిఎల్ఓస్ వెరిఫై చేసుకొని వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది.
1: వీళ్ళు మన అధికారులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు లేరనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ సంప్రదించాలి దీనికి?

0: ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఓటర్ డాట్ ఈసీఐ డాట్ గవర్నమెంట్ డాట్ ద్వారా చేయొచ్చు. లేదన్న మినిమం 3 టైమ్స్ మాక్సిమం 5 టైమ్స్ ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. వారు తప్పకుండా వచ్చి మీ దగ్గర వచ్చి ఇస్తారు. మీ ఇల్లు తాళం వేసి ఉన్నా కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు లేదన్నా ఎనుమరేషన్ ఫామ్ మీ గేట్ పైగానే పెట్టేసి వెళ్తారు. సో ప్రతి ఒక్క బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్తారు. మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, దాదాపుగా బాగా పికప్ కూడా చేయడం. లాస్ట్ 3-4 డేస్లో 24 జూలై వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హౌస్ టు హౌస్ విజిట్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు మన ప్రతి ఒక్క ఇంటికి వారు వెళ్ళి రావడం, మళ్ళీ కలెక్ట్ చేయడం, అన్ని బిఎల్ఓస్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓస్తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్స్ని పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తారు. ఒక బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఒక పార్టీ అపాయింట్ చేయడం అవకాశం ఉంది. వారు కూడా వారితో పాటు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. వారు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తిరగచ్చు, ఫామ్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ఫామ్స్ కలెక్ట్ చేసి కూడా బిఎల్ఓస్కి ఇవ్వడం అవకాశం ఉంది.
1: అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు ఎటువంటి పత్రాలు వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు ఎనుమరేషన్ ఫామ్ అప్పుడు ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎనుమరేషన్ ఫామ్లో ఆల్రెడీ ఎనుమరేషన్ ఫార్ వారి పేమ్ ఆల్రెడీ ఉంటుంది. వారి పేరు, ఏ ఓటర్, ఎక్కడ ఏ పోలింగ్ బూత్, వారి ఫోటో కూడా ఉంటుంది. వారు ఫామ్ ఫిల్ చేసి 2002లో వారు అక్కడ ఓటు ఉన్నారో ఓటు నమోదు చేయడం, వారు లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో అది నమోదు చేసి అది ఫ్లేట్ ఫిల్ చేసినా సరిపోతుంది. ఎక్స్ట్రా ఏ ఫామ్, ఆధార్ కార్డు, పాస్పోర్టో, డ్రైవింగ్ లైసెన్స్, ఇటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎనుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోతుంది.
1: ఓటర్ యొక్క అడ్రస్ మారినప్పుడు ఆ అడ్రస్ నిర్ధారిస్తూ రెంటల్ అగ్రిమెంట్ చూపించినా సరిపోతుందా?
0: ఇప్పుడు ఎక్కడ ఉన్నారనో అక్కడే ఇస్తాం. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఓటు వేసిన ఒక ఎక్స్ ప్లేస్లో ఉన్నారు, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నారనుకో. ఇప్పుడు మీరు షిఫ్ట్ అయ్యి వేరే కాన్స్టిట్యూన్సీకి వెళ్ళారు, బట్ ఓటు చేంజ్ చేయలేదు. నేను జూబ్లీ హిల్స్ పాత స్థలంకి ఇస్తాం. అక్కడ మీరు అలా కలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయండి, డ్రాఫ్ట్ అయిన తర్వాత మీరు ఫామ్ 8 ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు అవకాశం.
1: ఓకే, అప్పుడు నియోజకవర్గం
0: అప్పుడు మీరు అక్కడే చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోండి, వేరే పోలింగ్ బూత్ లేదా నియోజకవర్గం చేంజ్ చేయాలి, ఫామ్ 8 ప్రకారం చేయడానికి అవకాశం ఉంది.
1: మీరు ఇప్పుడు ఐడి కార్డులు ఏమి అవసరం లేదన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఐడి కార్డులు ఇలా ఏది అవసరం?
0: ఏ ఐడి కార్డు అవసరం లేదు ఎన్యురేషన్ ఫామ్కు.
1: ఆర్వి కన్నన్ గారు, ఇప్పుడు సపోజ్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఈ ఓటర్ గుర్తింపు కార్డు ఉండి మన దగ్గర వ్యాపారాల నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వారు ఏం చేయాలి? ఒకవేళ 2 రాష్ట్రాల్లో కార్డు ఉంటే వాళ్ళు ఏం చేయాలి?
0: వారు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ వారు ఓటు హక్కుని వినియోగించాలో అక్కడే వారు పెట్టుకుని ఇంకొక ఏరియాలో డిలీట్ చేయడానికి ఫామ్ 7 ఇవ్వాలి. ఇది 2 ఓటు ఉన్నాను, ఒక ఓటే ఉండాలి, ఒక ఓటు పై ఎక్కడ ఉన్నా కూడా ఇది కూడా ఆర్పీ యాక్ట్ ప్రకారం నేరం వస్తుంది. సో వారు రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ద్వారా ప్రతి ఒక్కరిని, ఎక్కడ మీరు ఓటు వేయాలనుకున్నారు, ఎక్కడ మీరు ఓటు వేస్తున్నారు ప్రెసెంట్గా అక్కడే మీరు ఓటు హక్కుని వాడడానికి నమోదు చేసుకోండి, ఎక్కడ మీకు లేదో గతంలో ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఫామ్ 7 ఇచ్చి జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను.
1: ఈ సవరణ ప్రక్రియ ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరుగుతుంది?
0: ఒకటి, మన ఎలక్ట్రల్ రోల్ క్లియర్ అవుతుంది. ముందు చాలా హైదరాబాద్ మీద లేదా అర్బన్ ఏరియా మీద ఓటర్ పర్సంటేజ్ పెరగట్లేదు, తక్కువనే ఓటు వేస్తున్నారు. సో ఇది ఇప్పుడు క్లీన్ అయిందినా ఓట్ పర్సెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్. అది ఒకటి, ఓటింగ్ పార్టిసిపేషన్ ఇంక్రీస్ అవ్వడం అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు కూడా ఎక్కడ 2 ఓటు ఎక్కడ లేకుండా డూప్లికేట్ ఓటు లేకుండా రోల్ పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన జనాలు కూడా, ప్రత్యేకంగా సిటిజన్స్ కూడా, వారు ఎక్కడ ఓటు వేస్తున్నారు వారు కూడా క్లారిటీ ఉంటుంది. సిటిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ డెమోక్రటిక్ రైట్ని, వారు ఎక్కడ వాడుకోవాలని వారు కూడా క్లారిటీ వస్తారు. డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉండాలన్నా ఎలక్టరల్ రోల్లో వారు నమోదు చేసి ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ని అందరం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను.
1: కమిషనర్ గారు, దీనికోసం ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందా?
0: 1915 చెప్పి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరన్నా అడిగారన్నా వారు తప్పకుండా ఫోన్ చేసి వారు అడగచ్చు, వారు ఇన్ఫర్మేషన్ కూడా సిద్ధంగా ఉన్నారు.
1: జిహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉండొచ్చు?
0: జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు దాదాపుగా మన టోటల్ ఓటర్ లిస్ట్ ప్రకారం 15 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, 47 లాక్స్ పైగా ఓటర్స్ ఉన్నాయి.
1: కమిషనర్ గారు, కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి, ఈ గుర్తింపు కార్డు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది, దీనికి మీరేమంటారు?
0: ఇది ఎస్ఐఆర్ నేషనల్ ఎక్సర్సైజ్, కంటిన్యూస్ త్రూ అవుట్ ద కంట్రీ చేస్తున్నారు. ఫేజ్ 3లో ఉన్నాం, ఫేజ్ 1 ఫేజ్ 2 అయింది, ఫేజ్ 3లో చేస్తున్నాం. ఇది రెగ్యులర్గా ఎవ్రీ 10 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఎలక్షన్ కమిషన్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్గా చేస్తారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. సో మన కూడా సిటిజన్గా ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీలో ప్రతి ఒక్క సిటిజన్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం.
1: ఈ ప్రక్రియ ఎప్పటి దాకా ఉంటుంది? ఆ ఎండ్ డేట్లో చేసుకోలేకపోతే ఏం చేయాలండి?
0: ప్రక్రియ మీరు చెప్పిన ప్రకారం హౌస్ టు హౌస్ విజిట్ బిఎల్ఓస్ మొదలు పెట్టారు, ఫైనల్ రూల్ అక్టోబర్ 1 పబ్లిష్ చేయడం జరుగుతుంది.
1: కమిషనర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, అయితే మీ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళ పేరు నమోదు కానప్పుడు ఫైనల్ రూల్ కూడా రాకముందు వీళ్ళు ఏమైనా అప్పీల్ చేసుకోవచ్చా? మా అన్నీ ఉన్నా కూడా మాది ఎందుకు అవ్వలేదు?

0: అప్పీల్ ఫేస్ నోటీస్ ఫేస్ ఈఆర్ఓ చేసిన తర్వాత 31 జూలై నుంచి 28 వరకు ఉన్నాయి, సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అప్పీల్ అన్నీ ఈఆర్ఓ చేసినది డిఓ దగ్గర అప్లై చేయొచ్చు, కమిషనర్ దగ్గర చేయొచ్చు. కమిషనర్ దగ్గర మీరు సాటిస్ఫై అవ్వాలన్నా సిఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు. 2 అప్పీల్ అవకాశం కూడా ఉన్నాయి.
1: ఆర్వి కర్ణన్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ఈ ఎస్ఐఆర్ గురించి మీరేం చెప్తారు?
0: ఎస్ఐఆర్ ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా మన ఓటర్కి వినియోగిస్తున్నాము. దానికోసం ప్రతి ఒక్కరిని ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మీరందరం ఎనిమినేషన్ ఫామ్ బిఎల్ఓ దగ్గర కలెక్ట్ చేసుకొని ఫిల్ చేసుకొని తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదన్నీ కార్యక్రమం చాలా పగడమందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం చేస్తున్నాము. ఇదన్నీ మీరు ఒక సిటిజన్గా మన డెమోక్రటిక్ రైట్ వాడాలి. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన విలువ ఉన్నది ఓటు హక్కు. ఓటు హక్కు కావాలన్న ఎలక్టరల్ రోల్ నమోదై ఉండాలి. నమోదు చేయాలన్నా ఎస్ఐఆర్ యాక్టివిటీలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వి కర్ణన్ గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు.
2: ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ఎస్ఐఆర్ గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సాంకేతిక సహకారం జగదీష్ మట్వాడ. శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాం, ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ నెల 10వ తారీఖు దాకా పొడిగించారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు. ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రేమదేశం, ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బృందం పడిన భువనచంద్ర గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్నేహం కోసం, ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన సీతారామశాస్త్రి గీతానికి ఎస్జే రాజ్కుమార్ సంగీతం అందించిన పాట విందాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి

0: చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలు చిత్రసీమలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగి. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాట విందాం.
4: ఉన్నదొకటే జిందగి. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగి మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీక్

0: అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనిమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: చిత్రసీమలో ఇప్పుడు RRR చిత్రం కోసం హేమచంద్రపాళ్ణ సిరివెన్నెల గీతానికి MM కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: చిత్రసీమలో ఇప్పుడు నీ స్నేహం. ఈ చిత్రం కోసం రాజేష్ పాడిన సిరివెన్నెల గీతానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన పాట విందాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: చిత్రసీమలో ఇప్పుడు వసంతం చిత్రం కోసం చిత్రపడిన సిరివెన్నెల గీతానికి ఎస్ఈ రాజ్ కుమార్ సంగీతం అందించిన పాట విందాం.

0: యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 23680555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు పెళ్లి పందిరి. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనోపర్ణ భోనచంద్ర గీతానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన పాట విందాం.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మనోజనరంజన్.
1: చిత్రసీమలో చివరిగా ఇద్దరి మిత్రులు. ఈ చిత్రం కోసం పార్థసారథి చిత్ర పడిన సీతారామశాస్త్రి గీతానికి మణిశర్మ సంగీతం అందించిన పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. పింగళి వెంకయ్య నిజమైన గాంధీయవాది అని, స్వాతంత్ర సమరయోధుడిగా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ఆలోచనలు, దేశభక్తి, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దీనిని తలపెట్టారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల

తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ముసురు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: here comes the bride. Ha ha, and it's on, baby.
1: మీరింతవరకు ఇన్సైడ్స్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో కూర్చిన కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఇన్సైడ్స్ 90s వర్సెస్ జెన్జీ ఈ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

నిలయంలో సమయం 11:30. చిత్రసీమలో ముందుగా విందాం బాబీ ఈ సినిమా కోసం శంకర్ మహాదేవన్ గానం చేసిన శక్తి గీతం. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: భారత స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి జయంతి ఈరోజు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

మహర్షి సినిమా కోసం శ్రీమణి గీతం విన్నారు, దేవిశ్రీ ప్రసాద్ గానం చేసి సంగీతం సమకూర్చారు. స్నేహం అనేది జీవితంలో దొరికే అత్యంత విలువైన బంధం. సుఖంలోనూ కష్టంలోనూ తోడుగా నిలిచే నిజమైన స్నేహితుడు ఒక వరం. నవ్వుల్లో తోడు, బాధల్లో బలం, జీవితాంతం నిలిచే బంధమే స్నేహం.

0: The policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
1: LIC, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: The challenges are real. Human-wildlife conflict is a serious issue in areas bordering reserves. Habitat fragmentation is growing as infrastructure expands. Climate change is shifting the conditions species depend on. Conservation is never a finished project, but the numbers are moving in the right direction. And in a world where biodiversity loss is accelerating almost everywhere, India's wildlife story is one of the genuinely good ones.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో సుమారు 40 ప్లాటు

పౌరుల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘ, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ రెండవ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2500కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ భక్తియార్ ఓదిలోవిచ్ ఈ రోజు నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటివరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 ఇళ్లు పూర్తిగాను, 120 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానదీ పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్

0: రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక జన ఆందోళన్ నే సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హువే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హువే భీ దేఖా. ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన ఆరో సీడ్ నూయిన్ తూయి లిన్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం హిందీ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
3: ఆకాశవాణి కా యహ హైదరాబాద్ కేంద్ర హై. मीडियम वेव 406.5 मीटर्स अर्थात 738 किलो हर्ट्ज पर और न्यूज ऑन AIR मोबाइल ऐप पर प्रस्तुत है आज का हिंदी कार्यक्रम. सभी श्रोताओं का इस हिंदी कार्यक्रम में स्वागत है. श्रोताओं, एक नवजात शिशु जब इस दुनिया में पहली बार सांस लेता है तो उसके जीवन का पहला और सबसे अनमोल अधिकार होता है माँ का स्नेह और माँ का दूध. यह वही अमृत है जो पोषण, सुरक्षा और स्वस्थ भविष्य का विश्वास देता है. जीवन के शुरुआती दिनों में यह अमूल्य पोषण माँ के दूध के रूप में मिलता है, जो प्रकृति का सबसे अनमोल उपहार है. इसी संदेश को जन जन तक पहुँचाने के उद्देश्य से हर वर्ष अगस्त में विश्व स्तनपान सप्ताह मनाया जाता है. विश्व स्तनपान सप्ताह के अवसर पर आइए सुनते हैं एक भेंट वार्ता. इस भेंट वार्ता का विषय है स्तनपान है जीवनदान, और इस भेंट वार्ता में सहभागी हैं डॉक्टर श्वेता श्री रवि, और आपसे बातचीत कर रही हैं सुरभि जैन. नमस्कार श्रोताओं, आकाशवाणी के इस विशेष कार्यक्रम में आप सभी का स्वागत है. हर वर्ष 1 से 7 अगस्त तक विश्व स्तनपान सप्ताह मनाया जाता है. इसका उद्देश्य माताओं और शिशुओं के स्वास्थ्य के लिए स्तनपान के महत्व के प्रति समाज में जागरूकता बढ़ाना है. स्तनपान केवल एक शिशु का पहला आहार ही नहीं, बल्कि उसके स्वस्थ, सुरक्षित और सशक्त भविष्य की मजबूत नींव भी है. इन्हीं महत्वपूर्ण पहलुओं पर बातचीत करने के लिए आज हमारे साथ उपस्थित हैं जानी मानी विशेषज्ञ डॉक्टर श्वेता श्री जी. श्वेता श्री जी, आकाशवाणी में आपका हार्दिक स्वागत है.
4: थैंक यू.
3: श्वेता जी, जैसा कि हमारा आज का विषय है स्तनपान है जीवन दान, तो स्तनपान है जीवन दान इस विषय पर आपका क्या दृष्टिकोण है?
4: हाँ, स्तनपान जीवन दान है ये हम सब ने सुन सुन के चले आ रहे हैं, मगर ये क्या होता है? तो अभी बहुत सारे गवर्नमेंट स्कीम्स है जो स्तनपान के लिए वर्क कर रहे हैं, और उसके बारे में अवेयरनेस लाने के लिए बहुत सी पॉलिसीज है, इनिशिएटिव्स है. तो इसका इस 2026 का थीम क्या होता है, ये स्ट्रेंथनिंग व्हाट

0: श्रोताओं, आशा करते हैं कि यह कार्यक्रम आपको ज्ञानवर्धक और प्रेरणादायक लगा होगा। अगले हिंदी कार्यक्रम में आपसे फिर मुलाकात होगी। तब तक के लिए सुरभि जैन को दीजिए अनुमति और सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
1: ఈనాటి హిందీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:10 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుండి ప్రస్తుతం భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. దేశంలోని 65% ఉన్న యువతనే అసలైన శక్తి అని, వారు స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరేంతవరకు పోరాడాలని సూచించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది అని గవర్నర్ అన్నారు. సభికులతో ఆయన నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, దేశభక్తి, త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తోందని ఆయన నిన్న హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ధరణి పోర్టల్లోని జాబితానే సమర్పించినట్టు వివరించారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషిస్తోందని, వాటిపై త్వరలో సమగ్ర విధానం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా

0: అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నేరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ వివిధ శాఖల మధ్య గల సమన్వయ లోపం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సాధారణ భక్తుల కోసం 3 క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే శివభక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది సబ్ సెంటర్స్ లో, పిఎస్సిలో, తర్వాత మెడికల్ కాలేజ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో, ఇంకా పుట్టిన వెంటనే బిడ్డకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ అవేర్నెస్ అనేది చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ లో తెలియజేయడం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించడం చాలా మంచిదని, దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ చెప్పారు.
2: ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే పిల్లలకి తల్లిపాలు తాగించడం చాలా మంచిది. దాని ద్వారా పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకి టైం టేబుల్ పెట్టుకుని పాలు ఇవ్వడం కాకుండా ఎప్పుడైతే ఆకలి సంకేతాలు వస్తాయో అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి.
0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ వరకు ఈరోజు 5వ రోజున కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడం జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే

0: సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 47 అడుగులుగా ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్టు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీటి మట్టం పెరుగుతున్నందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు రావద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: వనితాలోకం కార్యక్రమంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీమతి లక్ష్మీ మదన్ గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారములు. నా పేరు లక్ష్మీ మదన్. స్నేహితుల దినోత్సవం గురించి ప్రసంగిస్తున్నాను. ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఒక చిన్న కవితతో మిమ్మల్ని పలకరిస్తాను. వీడని బంధం స్నేహమే, కడవరకు నిలిచి గెలిచేది. రక్త సంబంధం లేనిది, రక్షణ కవచం ఒకరికొకరు. చేతులు పట్టుకుని చెలిమిచేసి కలిసి ఉండే బంధము కలిమిలేమిలోన. కులమతాల కతీతము వయసు తారతమ్యం తెలియనిది. మనసు విప్పి మాట్లాడే మంచి దోస్తు చాలు, మనసు మురిసిపోతుంది. బాధలు పంచుకొని బాసటగా నిలిచే బాధ్యతైన నేస్తం. ఎదిగిన తీరుచూసి ఏడ్చే తీరు కాదు మిత్రుడు. మురిసిపోయి ముచ్చటగా ముందడుగు వేయించే మేలిమి ముత్యమంటి మనసు. మాసిపోదు ఎన్నడూ మమత పెంచునెప్పుడు. పరిమళగంధాలను పంచే పవిత్ర హృదయాలు నేస్తాలవి. పంచభూతాలు ఉన్నంత వరకు వెదజల్లుతూనే ఉంటాయి మధురిమలు. ఇప్పుడు మైత్రి గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. మైత్రికి నిజమైన అర్థం తెలిపే మహనీయులు కృష్ణ సుధాములు, రాముడు సుగ్రీవుడు, కర్ణుడు దుర్యోధనుడు. స్నేహం విలువ స్నేహితులకే తెలుస్తుంది. రక్త సంబంధం లేని ఒక అద్భుతమైన బంధం. రోజూ ఒకరిని ఒకరు చూసుకోకపోవచ్చు, ఒకరిని ఒకరు కలుసుకోకపోవచ్చు, కానీ ఒకరి అవసరాన్ని మరొకరు గుర్తించడమే స్నేహం. కష్టంలో సుఖంలో మొదట గుర్తువచ్చేది స్నేహితులే. కొన్ని స్నేహాలు బాల్యంలో మొదలవుతాయి. ఆ పసి వయసులో పెనవేసుకున్న బంధం ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. అది పసిడిని తలపిస్తుంది. ఆ చిన్న వయసులో తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ, ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ, పాఠశాలలో వాళ్లు తెచ్చుకున్న భోజనాన్ని పంచుకుంటూ నవ్వులతో కేరింతలతో సాగుతుంది. స్నేహితుల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మనసులో బాధపడుతూ అది ఎలా వ్యక్తపరచాలో తెలియక ఇంటికెళ్ళాక కూడా అదే ఆలోచిస్తూ మళ్లీ తెల్లవారిన తర్వాత ఎప్పుడెప్పుడు స్నేహితులను కలుసుకుని ఆ గడవకు స్వస్తి పలకాలని అనుకుంటారు. కొన్ని స్నేహాలు కాలేజీలో మొదలవుతాయి. అందులో కొన్ని గట్టిగా నిలబడతాయి, కడవరకు తోడుంటాయి. కొన్ని మాత్రం రైలు

చేయడంలాగా ఎవరి స్టేషన్లలో వాళ్ళు దిగిపోతారు. మళ్ళీ కలవడం అంటూ ఉండదు. కొన్ని స్నేహాలు మని వయసులో మొదలవుతాయి. బాల్య స్నేహంలాగా అవి కూడా దృఢంగా నిలబడతాయి. ఎందుకంటే పరిణితి కలిగిన వయసులో మొదలవుతుంది కాబట్టి ఆ స్నేహానికి ఆయుష్ ఎక్కువ. ఏది ఏమైనా స్నేహం గురించి చెప్పాలంటే ఒక్క దోస్తే చాలు వద్దులే నజరాన అనే పాట కూడా ఉంది కదా. స్నేహానికి అర్థం చెప్పే ఎన్నో పాటలు ఉన్నాయి. మనలను అర్థం చేసుకునే ఒక్క దోస్తు ఉన్నా చాలు. తల్లిదండ్రులతో తోబుట్టువులతో అన్నీ పంచుకోలేము. కొన్నింటిని పంచుకోవాలంటే స్నేహితులే కావాలి. వాళ్ళు ఇచ్చే సలహా మనకి ఆ సమయంలో ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది, ఒక మార్గాన్ని చూపుతుంది. కన్నీళ్లు రాకుండా చేయకపోవచ్చు, కానీ రాలిన కన్నీళ్లను తన దోసిలిలో పట్టుకొని ఆ కన్నీళ్లు తమవిగా భావించే వాళ్లే స్నేహితులు. కులం, మతం, రంగు, రూపు చూసుకొని స్నేహం పుట్టదు. ఎందుకు కలుస్తామో తెలియదు, కానీ కలుసుకున్న తర్వాత వీడిపోదు. విడిపోకుండా ఇరువైపులా పటిష్టంగా కాపాడుకోగలగాలి. ఒకరు తప్పు చేసినప్పుడు మరొకరు సరిదిద్దగలగాలి. పరస్పరం బలాల్ని, బలహీనతలను అర్థం చేసుకుని ముందుకు సాగిపోవాలి. ఒక ఇంట్లో పుట్టిన వాళ్ల ప్రవర్తన ఒకలాగా ఉండదు. అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో కలుసుకుంటాము. విభిన్నమైన మనస్తత్వాలు ఉండొచ్చుగాక, కానీ ఒక్కటిగా నడవడం స్నేహం యొక్క ఉద్దేశం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మరియు అస్తమిస్తున్నప్పుడు ఒకే తీరుగా ఉంటాడు. అలాగే స్నేహం కూడా ఎల్లవేళలా ఒకతీరుగానే ఉండాలి. అవును, ఒక్కొక్కసారి అలకలు, కోపాలు, తాపాలు, మాట్లాడుకోకపోవడాలు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అర్థం చేసుకుని దగ్గరవుతారు. అప్పుడు ఆ బంధం ఇంకా పటిష్టమవుతుంది. ఒక చేయి కొంచెం దూరం అవుతుంది అనుకున్న సమయంలో మరొకరు రెండు అడుగులు ముందుకేసి ఆ చేతిని పట్టుకొని తన దగ్గరికి తెచ్చుకుంటే అలిగిన నేస్తం మనసు మల్లెపువ్వులా మురిసిపోతుంది, గులాబీలా పరిమళం పంచుతుంది. ఒకసారి స్నేహం చేస్తే మరణించే వరకు ఆ స్నేహాన్ని వీడవద్దు. అవతలి వ్యక్తి తప్పులు చేస్తే మన్నించు, మనమే తప్పు చేస్తే క్షమించమని అడుగుదాం. ఫ్రెండ్షిప్ నిలవాలంటే దానికి ఇద్దరూ కారణమవుతారు. స్నేహబంధం దృఢపడటానికి కొన్ని ఏళ్లు పడతాయేమో, కానీ విడిపోవడం ఒక్క నిమిషంలో జరుగుతుంది. ఆ నిమిషం రాకుండా జాగ్రత్త పడితే ఏ స్నేహితులు విడిపోరు. అహంకారం ఇద్దరి మధ్య ప్రవేశించిందా, ఆ స్నేహం బీటలు బారుతుంది. స్నేహం అంటే స్వచ్ఛమైన పాలను తలపించాలి. రామ సుగ్రీవుల మధ్య స్నేహం నెలకొంది. ఇద్దరి పరిస్థితి ఒకటే. సుగ్రీవుడు భార్యను వాలి అపహరించుకొని పోతే సీతను రావణుడు అపహరించుకొని పోయాడు. ఇద్దరు అనుభవించే బాధ ఒక్కటే. ఆ బాధలో నుండి స్నేహం పుట్టింది. సుగ్రీవుడికి రాముడు సహాయం చేశాడు. అదే స్నేహభావంతో సుగ్రీవుడు రాముడికి సీతాన్వేషణకు సహాయపడ్డాడు. అలా వారిద్దరి మధ్య మైత్రి చిరకాలం కొనసాగింది. కృష్ణుడి మైత్రి కోసం సుధాముడు ఎంతగానో తపించాడు. సుధాముడు కృష్ణుణ్ణి కలవడానికి ఎంతో ఆరాటపడి ద్వారకకు వెళ్తాడు. ఈ పేదవాడిని కృష్ణుడు కలుస్తాడా? నా భార్య అడిగినట్లు అతని సహాయం కోరితే ఎలా ఉంటుంది? స్నేహాన్ని అడ్డుపెట్టుకుని సహాయం నేను ఎలా కోరను? ఇంతకీ నన్ను కృష్ణయ్య గుర్తిస్తాడా? ఇలా ఆలోచించుకుంటూ వెళతాడు. కానీ అక్కడ ఉన్నది కృష్ణుడు. స్నేహం విలువ ఆ గోపాలుడు కన్నా ఇంకెవరికి తెలుస్తుంది? సుధాముడిని ప్రేమగా గుండెలకు హత్తుకుంటాడు, పాదాలను కడుగుతాడు, అతనిని కళ్లతో కాదు హృదయంతో చూస్తాడు. ఆశగా అతను తెచ్చిన అటుకుల మూట విప్పి వాటిని అప్పటికప్పుడే గుప్పిళ్లలో తీసుకుని తింటాడు. కృష్ణుడికి అంతఃపురంలో తినడానికి రుచికరమైన పదార్థాలు లేవా? కానీ కృష్ణుడికి ఇష్టమని సుధాముడు అంత దూరం నుండి తన చిరిగిపోయిన పంచెలో మూట కట్టుకుని తీసుకువచ్చిన అటుకులే అతనికి రుచించాయి. అతను నోరు తెరిచి అడగకున్నా అతని అవసరమేమిటో గుర్తించి ఆ అవసరాన్ని తీర్చినవాడు కృష్ణుడు. మరో ఇద్దరు స్నేహితులు దుర్యోధనుడు, కర్ణుడు. సభలో అవమానింపబడుతున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని ఆదుకొని అతనికి అంగరాజ్యం కట్టబెట్టి అప్పటికప్పుడు రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆ రోజే కర్ణుడు నిశ్చయించుకుంటాడు తన ప్రాణం పోయినా దుర్యోధనుని స్నేహం వదులుకోనని. ఆ స్నేహం ఇద్దరి మధ్యలో ఎంత పెనవేసుకుందంటే, దుర్యోధనుడు ఏది చెప్పినా కాదనకుండా చేసేవాడు కర్ణుడు. కర్ణుడి సలహాలను దుర్యోధనుడు తూచా తప్పకుండా పాటించేవాడు. కానీ చెడు మార్గంలో పయనిస్తున్న హితుడిని కాపాడటం అసాధ్యమని తెలుసుకొని అతను చెప్పినవే ఆచరిస్తూ, అధర్మమని తెలిసినా పాటిస్తూ, స్నేహానికి మాత్రమే

విలువనిస్తాను అని ఆలోచించిన కర్ణుడు తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడ్డాడు. తల్లి తోబుట్టువుల గురించి తెలిసిన తర్వాత కూడా తనకి అవమానం జరిగిన సమయంలో అండగా ఉన్న దుర్యోధనుడిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. చివరి వరకు ఆ స్నేహం కోసమే తపించాడు. స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక్కడ మనం న్యాయం ధర్మం గురించి ఆలోచించకూడదు, స్నేహం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము. ఇక మరో ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ బాపు రమణ గారులు. వారి స్నేహం ఎంత గొప్పదంటే, ఒకరు శరీరమైతే ఒకరు మనసు, ఒకరు అక్షరం అయితే ఒకరు భావం, ఒకరు అందమైన చిత్రమైతే మరొకరు ఆ చిత్రానికి ప్రాణం. వాళ్ళిద్దరి స్నేహం కడవరకు కొనసాగింది. వారిద్దరూ తీసిన సినిమాలు విజయవంతం అయ్యాయి అంటే వాళ్ళు ఇద్దరు కారు ఒక్కరే అనే విషయం మనకు అర్థమవుతుంది. చివరకు మరణాన్ని కూడా ఇంచుమించు ఒకేసారి ఆహ్వానించుకున్నారు. వారి స్నేహం ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఒకరిని ఒకరు తప్పులు ఎంచకుండా సాగిపోతే ఆ స్నేహం ఎప్పటికీ మరువంపు మాల పరిమళంలా వ్యాపిస్తుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొందరిలో ప్రేమ కలిగించవచ్చు. ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీస్తే ఆ బంధం గొప్పగా మిగిలిపోతుంది. ఇద్దరు స్నేహితులు భార్యాభర్తలు అయితే సంసారం హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుంది. ఇంకా మనం ఎంతో మందిని గమనిస్తూ ఉంటాము. ఇద్దరు స్నేహితులలో ఒకరు గొప్ప హోదాలో ఉన్నప్పుడు, మరొకరు తక్కువ హోదాలో ఉన్నా కూడా వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో స్నేహమే ఉంటుంది తప్ప వారు చేసే వృత్తిని గుర్తు తెచ్చుకోరు. అదే స్నేహానికి అర్థం. స్నేహంలో కూడా హెచ్చుతగ్గులు తారతమ్యాలు చూపారు అంటే అది నిజమైన స్నేహం కానట్లే. స్నేహమంటేనే నమ్మకం. నమ్మకం అనే పునాది మీద నడిచిన స్నేహం బహుళ అంతస్తులుగా ఇంకా పైకి నిర్మించబడుతూనే ఉంటుంది. అందులో స్వార్థం ప్రవేశించిందా ఒక్కసారిగా అంతస్తు కూలిపోతుంది. అర్థం చేసుకోగల దోస్తులు ఉంటే ఎంత దుఃఖాన్నైనా దాటవచ్చు అని స్నేహం అనే మాట ద్వారా తెలుస్తుంది. స్నేహం చిగురించడానికి ఏ కారణం ఉండదు. ఒకరికి ఒకరు అన్ని విధాలుగా నచ్చుతారు. అది ఏ విధంగా అనేది ఎవరికీ తెలియదు. ఒక్కొక్కసారి కోపాన్ని చూపించగలిగే సాన్నిహిత్యం ఉంటుంది. ఆ కోపం తన మీద ఎందుకు చూపిస్తుందో అవతలివారికి అర్థమైనప్పుడు అది నిజమైన స్నేహం. మనుషుల మధ్యలోనే కాదు, అన్ని జీవరాశులలో కూడా స్నేహం ఉంటుంది అని మనం చూస్తాము. పక్షులన్నీ ఒకే జట్టుగా ఆకాశంలో విహరిస్తాయి. ఒక పక్షికి గాయం అయితే అన్నీ దానికి తోడుగా ఉంటాయి. ఒక పక్షి చనిపోతే మిగతా పక్షులు కంటతడి పెట్టుకుంటాయి. అదే స్వచ్ఛమైన స్నేహం. కోతులను కూడా చూస్తాము. ఒక కోతి చనిపోతే అవి మనుషుల మాదిరిగా ఏడుస్తాయి. చీమలు బారులుగా వెళతాయి. దారి తప్పకుండా అన్నీ ఒక్కతాటిపైన నడుస్తాయి. ఒకప్పుడు స్నేహితులు చదువులు పూర్తి చేసుకొని లేదా బదిలీల పేరు మీద వేరే చోటికి వెళ్ళిపోతే వాళ్ల అడ్రస్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు వారిని మళ్లీ చేరుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటికీ మనం గమనిస్తాము, అప్పటి తరం వాళ్ళు చిన్నప్పుడు నా స్నేహితురాలు లేదా నా స్నేహితుడు ఇలా ఉండేవారు, మేమిలా కలిసి ఆడుకునేవాళ్లము అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడ ఉన్న స్నేహితులనైనా కలుసుకునే అవకాశం ఉంది. అంత దూరం వెళ్ళలేని పరిస్థితి ఉంటే వీడియో కాల్ చేసి పలకరించుకుంటున్నారు, వాట్సాప్ కాల్ చేసుకుని మాట్లాడుకుంటున్నారు, స్నేహాన్ని ఆ విధంగా కాపాడుకుంటున్నారు. స్నేహితులతో గడిపితే మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, అనారోగ్యాలు కూడా దరిచేరవని శాస్త్రీయంగా నిరూపించబడింది. వృద్ధాప్యంలో ఒంటరితనంతో బాధపడుతున్న మనుషులకి స్నేహం ఒక పన్నీరులాగా ఓదార్పునిస్తుంది, తొలకరి చినుకులాగా పలకరిస్తుంది. అందుకే ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా చిన్నప్పటి నేస్తాలను రీయూనియన్ పేరిట పాత స్నేహితులంతా కలుస్తున్నారు. బాల్యంలోకి వెళ్ళిపోయి చిన్న పిల్లల్లాగా కేరింతలు కొడుతున్నారు. అలా కలుసుకోవడం ఎంతో మధురంగా ఉండటమే కాదు, అది అదృష్టం కూడా. రీయూనియన్ గురించి చెప్పాలంటే 10వ తరగతి విద్యార్థులమైన మేము 40 ఏళ్ల తర్వాత రీయూనియన్ పెట్టుకున్నాము. ఎంత ఆనందంగా గడిచిందో చెప్పలేము. ఆనాటి భావన ఎలా ఉందంటే, సన్నగా ఉన్న సరళ బొండుమల్లిలా బొద్దుగా మారిపోయింది. హంసనడకల హంసిని కాళ్ళనొప్పులతో కుంటినడకల కుముదవల్లి అయింది. బారెడు జుట్టు ఉన్న భామిని ఎలకతోక జుట్టుతో వచ్చింది. చిలకలాగా కిలకిల నవ్వే చిన్మయి కట్టుడు పళ్లతో ఆ కలికిని నేనే అన్నట్లు చెప్పింది. నిశ్శబ్ద తరంగంలా ఉండే నిర్మల గులకరాళ్ల డబ్బాలాగా గలగలమన్నది. ఇక మగవారి విషయానికి వస్తే గిరజాల జుట్టు గిరీశం బోడుగుండు తడుముకుంటూ వచ్చాడు. స్టైల్గా ఉండే సత్యానందం డీలా పడుతూ వచ్చాడు.
అల్లరి పనులు చేసే

హరీష్ చిల్లర పైసలాగా కనిపించాడు. ఫిట్గా కనిపించే పవన్ కొబ్బరి బొండాన్లాగా కనిపించాడు. ఇలా అందరి రూపాలు మారిపోయినా స్నేహమనే అర్థానికి రూపం మాసిపోక ఆనందంగా చిందులేశారు. ఆ స్నేహంలో ఆత్మీయత తప్ప అంతకు మించినది ఏమీ లేదు. వారి జ్ఞాపకాలను పంచుకొని, మళ్లీ మధురమైన జ్ఞాపకాలను మూటకట్టుకుని, సంతోషంగా ఇళ్లకు చేరుకుని, అప్పుడప్పుడు ఆ మధురిముల మూటను విప్పి ఆస్వాదిస్తున్నారు. అదే స్నేహానికి ఉన్న బలం. అందుకే అప్పుడప్పుడు స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి, స్నేహాన్ని కాపాడుకోవాలి. ఎవరితోనైనా మనస్పర్ధలు వస్తే ఒక అడుగు ముందుకు వేసి పలకరించుకోవాలి. చిన్నప్పటి స్నేహితులు ఎవరైనా గుర్తుకొస్తే వెంటనే వారి ఫోన్ నంబర్ కానీ చిరునామా కానీ తీసుకొని మాట్లాడితే ఆ ఆనందం అద్భుతంగా ఉంటుంది. స్నేహానికి కొలమానం లేదు, ఎల్లలు కూడా లేవు. ఉన్నదల్లా స్వచ్ఛమైన మనసులు. అందుకే ఆ స్నేహానికి ఎంతో విలువ ఉంటుంది. మనుషుల మధ్యనే కాదు, దేశాల మధ్య స్నేహం ఉంటే ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. ఇందులో కొన్ని దేశాలు స్నేహాన్ని ఉల్లంఘించినా యుద్ధాలు జరుగుతాయి. ఓపిక సహనంతో దేశాల మధ్య మైత్రిని పెంచుకుంటే సామాన్యులు బలికాకుండా ఉంటారు. కాపాడిన సంపద ఒక్కసారిగా బూడిదైపోతుంది. అందుకే శాంతికి చిహ్నంగా కపోతాన్ని ఎగురవేస్తారు. భారతదేశం ఎప్పుడూ శాంతి మంత్రాన్ని అవలంబిస్తుంది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించే దేశం మనది. కొంతమందికి పుస్తకాలే స్నేహితులు. పుస్తకం చదవకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. భోజనం చేసినా చేయకపోయినా పుస్తక పఠనం అనేది వారి జీవితంలో ముఖ్య భూమికను పోషిస్తుంది. ఎంత బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, పుస్తకాన్ని చదివి ఆ అక్షరాలను పొదివుపుచ్చుకొని వాటితోటే జీవితాన్ని గడిపేవారు ఎంతోమంది. నిజంగా వారు ధన్యులే. సరస్వతి అమ్మవారి కటాక్షం వారికి సిద్ధించిందని అనుకోవాలి. స్నేహితుల దినోత్సవం రోజు ఒకసారి మాట్లాడుకొని వదిలేసేది స్నేహం కాదు. ప్రతిరోజు స్నేహితుల దినోత్సవంగా భావించుకోవాలి. వెళ్ళగలిగే దూరంలో ఉంటే తప్పక వెళ్ళి కలుసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఒక వయసు దాటిన తర్వాత ఎవరు ఉంటామో ఎవరము ఉండమో తెలియదు. ఉన్నన్ని రోజులు కలుసుకుని సంతోషంగా ఉండగలగాలి. పాతకాలంలో ఊళ్ళో రచ్చబండలు ఉండేవి. సాయంత్రాలు కాస్త వయసు మళ్లిన వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళు. ఎంత అలసిపోయినా కూడా వాళ్ళ అలసట మాయమైపోయేది. ఆడవాళ్లంతా అరుగుల మీద చేరి ముచ్చట్లు పెట్టుకొని కష్టాలు సుఖాలు అన్నింటినీ పంచుకొని ఒకరికి తోడుగా ఒకరు స్నేహంగా ఉండేవాళ్ళు. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, విషాద సంఘటనలు జరిగినా ఒకరికి ఒకరు మేమున్నాము అంటూ సహాయం చేసుకునేవాళ్ళు. అంత గొప్పగా ఉండేది ఆ స్నేహం. అందులో ఈ కాలంలో సొంత ఊర్లు, రక్త సంబంధీకులను వదిలి ఎక్కడెక్కడో నివసిస్తున్నాము. మన అవసరాలకి పక్కకు ఉన్న స్నేహితులే ఆధారం అవుతారు. అంతే తప్ప ఎక్కడో ఉన్న మనవాళ్లు రాలేరు కదా, మిత్రులే మన ఆత్మీయులు. విదేశాలలో సైతం ఎంతో స్నేహంగా ఉంటూ మాతృదేశాన్ని మర్చిపోకుండా మనవాళ్లు అంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ల బంధువులకు దూరంగా ఉన్నా కూడా ఆ దూరం తెలియకుండా స్నేహితులతో దగ్గరగా ఉంటారు. అదే స్నేహబంధానికి ఉన్న గొప్పతనం. విపత్కాలే పరీక్షంతే జామాతాచ తథాకులం వ్యసనేషు చ మిత్రాని భృత్యశ్చైవ కులక్షయే. కష్టకాలంలోనే బంధువులు, కులం, సేవకులు మరియు స్నేహితుల నిజస్వరూపం బయటపడుతుంది. ఎంతమంది స్నేహితులు ఉన్నారు అనేది ముఖ్యం కాదు, ఎంతమంది నీ మనసుకు దగ్గరైన వారు, నీ అవసరానికి తోడు ఎవరు ఉంటారు, వాళ్ల అవసరానికి మనం ఉండగలమా అనేది ముఖ్యం. ఈ జగత్తులో స్నేహానికి నిర్వచనం తెలిపేవి ఎన్నో ఉన్నాయి. చినుకు పుడమితో స్నేహం చేస్తుంది. వేసవి వేడికి నెర్రెలువారిన భూమిని తన చినుకుతో చల్లబరిచి దాహం తీరుస్తుంది. భూమితల్లి అదే నీటిని జీవకోటికి అందించి స్నేహహస్తం చాపుతుంది. సముద్ర కెరటాలు తీరంతో దోస్తీ చేసి స్పృశిస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. హృదయం కళ్లతో దోస్తీ చేస్తుంది. అందుకే బాధ కలిగిన ప్రతిసారి కళ్ళు తనవంతుగా కన్నీటిని కురిపించి హృదయాన్ని తేలికపరుస్తాయి. ఇలా ఎన్నో ఎన్నెన్నో స్నేహాలు ఉన్నాయి. ఏ ధనంతో కొనలేనిది స్నేహం, స్వార్థం లేనిది స్నేహం, స్వచ్ఛమైనది స్నేహం, అజరామరమైనది స్నేహం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు.

0: బాల వినోదం కార్యక్రమంలో ప్రకటించిన అంశం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360355 లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
6: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: హాయ్ పిల్లలు, బాగున్నారా? హైదరాబాద్ బర్కత్పురాలోని రాణి జే సరళాదేవి శిశు విహార్ మౌంటిసోరీ స్కూల్ నుంచి మీ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో. మీ అందరినీ వారి కబుర్లతో, కథలతో, శ్లోకాలతో, పాటలతో కదంబ కార్యక్రమం చేసి అలరిస్తారు. మరి మీరందరూ వినడానికి సిద్ధమేనా? మన ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఆద్విక, భవిష్య, వేదాక్ష, మెహబూబీ, హస్విక, శివాణి, ఉజ్వల, ఉపేక్షిత, ఆశీర్వాద్, రండి రండి, ప్రార్థన స్టార్ట్ చేయండి.

0: భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలు ఎంత చక్కగా అందరూ ఒకేసారి చూడకుండా చెప్పారు వీళ్ళందరూ. క్లాప్స్ కొడదామా? మన ఈనాటి ప్రోగ్రాంలో ఇప్పుడు యువరాజ్ వచ్చి సేవ్ వాటర్, వాటర్ని వేస్ట్ చేయకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి, మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా, దాని గురించి చెప్తాడు, విందామా?
1: గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ డికే యువరాజ్ అండ్

0: టుడే ఐ వాంట్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ ప్రెషియస్ వాటర్. యు ఆర్ లవ్ టు డ్రింక్ వాటర్, ప్లే ఇన్ ఇట్ అండ్ యూజ్ ఇట్ టు క్లీప్ క్లీన్. బట్ డిడ్ యూ నో దట్ క్లీన్ వాటర్ ఈజ్ లిమిటెడ్? ఇఫ్ యూ వేస్ట్ ఇట్ వీ మైట్ నాట్ హ్యావ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్. ఐ హ్యావ్ 3 సింపుల్ రూల్స్ దట్ వీ కెన్ ఆల్ ఫాలో. వెన్ యూ బ్రష్ యువర్ టీత్, టర్న్ ద ట్యాప్ ఆఫ్ వైల్ యూ స్క్రబ్. ఇఫ్ యూ సీ ఏ ట్యాప్ డ్రిప్పింగ్ అట్ హోమ్ ఆర్ స్కూల్, టెల్ ఏ టీచర్ ఆర్ యువర్ పేరెంట్స్ టు ఫిక్స్ ఇట్. డోంట్ లెట్ ద వాటర్ రన్ వైల్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. రిమెంబర్ ఎవ్రీ సింగిల్ డ్రాప్ కౌంట్స్. లెట్స్ బి సూపర్ హీరోస్ అండ్ సేవ్ వాటర్ ఎవ్రీడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.
1: మనందరికీ వాటర్ చాలా ప్రెషియస్ కదా, సో చాలా జాగ్రత్తగా వాడమని, ఎప్పుడు ఎలా వాడాలో మంచి టిప్స్ ఇచ్చాడు కదా యువరాజ్. క్లాప్స్ కొట్టేయండి మరి. ఇప్పుడేమో మోక్షజ్ఞ వచ్చాడు. ఎలా హెల్దీ ఫుడ్ తినాలి, ఏవి తినచ్చు, ఏవి మన హెల్త్కి మంచిది, ఇవన్నీ చెప్తాట. విందామా?
2: నమస్తే ఎవరీవన్, ఐ ఆమ్ మోక్షజ్ఞ. టుడే ఐ ఆమ్ స్పీకింగ్ అబౌట్ హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ గివ్స్ అస్ ది ఎనర్జీ. వి షుడ్ ఈట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ ఎగ్స్. వి షుడ్ నాట్ ఈట్ చాక్లెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అండ్ జంక్ ఫుడ్. వి మస్ట్ డ్రింక్ ప్లెంటీ వాటర్ ఎవ్రీ డే. మిల్క్ మేక్స్ బోన్స్ స్ట్రాంగ్. క్యారెట్ ఈస్ హెల్తీ ఫర్ ఐస్. థ్యాంక్ యూ.
1: నెక్స్ట్ అద్విక వచ్చింది. గులాబీ పువ్వు మీద, ఫ్లవర్స్ మీద ఒక పోయం చెప్తుంది, విందామా?
3: గులాబీ పువ్వు చెప్పింది ఏమని, ఏమని పువ్వుల రాణిని నేనని. బంతి పువ్వు చెప్పింది ఏమని, ఏమని బంగారు రంగుని నాదని. మల్లె పువ్వు చెప్పింది ఏమని, ఏమని మండు వెండలో వస్తానని. చమంతి పువ్వు చెప్పింది ఏమని, ఏమని చలికాలంలో వస్తానని. అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనని ఇస్తానని.
1: గులాబీ పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, మల్లె పువ్వు, వీటన్నిటి గురించి ఎంత మంచి పద్యం చెప్పిందో ఆద్విక. మరొక్కసారి క్లాప్స్ కొట్టండి. నీతి పద్యాలు చెప్తామంటూ ఉపేక్షిత, ఉజ్వల మన ముందున్నారు. చెప్పేమందామా?
0: ఉప్పు

దృష్టిలో నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మలు తెచ్చి కొట్టినా పలుకు.

మన కార్యక్రమంలో ఇప్పుడు బోల్డ్ కథలు, కబుర్లు, గుడ్ హ్యాబిట్స్, సేవ్ వాటర్ ఇవన్నీ విన్నాం. మంచి పాటలు పాడతామంటూ అద్విక, వేదాక్ష, ఉపేక్షిత, ఉజ్వల, శివాని వీళ్ళందరూ వచ్చారు. పాటలు వినేద్దామా?

0: బలకు 6 7 7 7 వారానికి రోజులు 7 8 8 8 దిక్కులు మూలలు 8 9 9 9 9 10 10 10 పాపలు పాడే 10.
1: ఎన్ని మంచి పాటలు పాడారు కదా, మరి వీళ్ళందరికీ క్లాప్స్ కొడదామా? స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండాలి, ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే కళ్ళకి మనకి మంచిది కాదు అంటూ మోక్షజ్ఞ లెస్ స్క్రీన్ టైం అని చెప్తాట.
2: నమస్తే ఎవరివన్, ఐఎమ్ మోక్షజ్ఞ, ఐఎమ్ స్టడింగ్ ఇన్ యూకేజీ. టుడే ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ లెస్ స్క్రీన్ టైం. ఐ గెట్ టైర్డ్ ఇఫ్ యూ వాచ్ టూ మచ్ వి లర్న్ వర్స్ టాకింగ్ విత్ మమ్మీ డాడీ టీచర్ బాడీ గోస్ స్ట్రాంగ్ బై రన్నింగ్ అండ్ ప్లేయింగ్ ఇస్ నాట్ యూస్ ఫోన్ వి కెన్ ఫోకస్ బెటర్ ఇన్ క్లాస్ వి స్లీప్ బెటర్ అట్ నైట్
1: మోక్షజ్ఞకి క్లాప్స్ కొడదామా? పిల్లలు, మంచి కథ చెప్తానంటూ ఉజ్వల వచ్చింది. ఏం కథ చెప్తుందో మరి విందామా?
3: హలో, నమస్తే. నేను ఈరోజు హెలెన్ టార్టాయిస్ స్టోరీ చెప్తున్నా. వన్స్ ఎ టార్టాయిస్ అండ్ దేర్ వాంటెడ్ టు రన్ ఏ రేస్ అండ్ ద రేస్ టార్టాయిస్ ద హేర్ రన్ ఆఫ్ సో ఫార్ ద టార్టాయిస్ వాక్ స్లోలీ అండ్ ఇట్ సెడ్ అండ్ వన్ ద రేస్ మారడో ద స్టోరీస్ స్లో అండ్ స్టడీ వి విన్స్ ద రేస్
1: స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అంటూ హేర్ అండ్ టార్టాయిస్ స్టోరీ ఎంత బాగా చెప్పిందో కదా ఉజ్వల. క్లాప్స్ కొట్టండి. ఈనాటి మన కదంబ కార్యక్రమాన్ని ఒక మంచి దేశభక్తి గీతంతో ముగిద్దాం. ఉజ్వల, వేదశ్రీ ఒక పేట్రియాటిక్ సాంగ్ పాడతారు ఇప్పుడు.

0: మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం. అందరికి ధన్యవాదాలు.
1: మీరింతవరకు రాణి జే సరళాదేవి శిశు విహార్ మాంటిసోరి స్కూల్ బర్కతపూర సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3 గంటలు. ఇప్పుడు సమన్వయ నాటక కార్యక్రమం ప్రకటించిన అంశం వింటారు.
1: ఆకాశవాణి ఎవ్వరిది పాపం నాటకం. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: శ్రవణ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సుమతి శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, కుటుంబరావు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక, సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్, యాదమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
2: సార్, సార్, సారో, సారో.
3: ఏమిటి ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
2: సార్, సార్, హత్య సార్, హత్య.
3: హత్య? ఎవరు?
2: అదే సార్, పైన ముసలమ్మ గారు.
3: అబ్బాబ్బాబ్బా, నీ కంగారు ఆపి వివరంగా చెప్పవయ్యా. ఏ ముసలమ్మ గారు?
2: అదే సార్, 200 బూటలు ఉంటది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరు చంపినారండి?
3: ఆవిడ ఎవరిని చంపేసింది?
2: కాదు సార్, ఆయమ్మనే ఎవరు చంపిర్రు.
3: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద, ఒక్కసారి ఉండు ఉండు ఉండు, కాదులే, పో, నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఇడ్రా ఇదిగో. ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
2: లేదు సార్, మీ కాడికే డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
3: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడు ఎక్కడ పక్క నీకు తెలిసిందా? నువ్వెళ్ళు నువ్వెళ్ళు. ఈ విషయాన్ని ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు, వరహాలరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు? ఇద్దరు, త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే, ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండి అయ్యా. పర్లేదు, ఇక్కడికి వద్దులే. 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో ఆవిడ చెప్పకూడదు. ఏమమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
4: ఎక్కడికండి?
3: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అదిగో, అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
4: సరే,
3: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి, ఏమైంది ఉదయాన్నే, ఏమిటి ఆ హడావుడి?
1: అయ్యో మీకు తెలియలే, ఆ 203లో ఉంటదే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
0: అవునా, ఎలా గుండులా ఉంటుంది, ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటుందే, హార్ట్ అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
0: అదేంటి, మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలే వాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
0: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2 అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చి పడిందట పాపం.
2: అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది ఈ విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
3: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్.
4: గుడ్ మార్నింగ్ సార్.
3: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నాక కూడా మీకు గుడ్ మార్నింగ్.
4: అది
3: ముందు స్పాట్ చూసుకోవాలి.

0: మీరు?
1: నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్.
0: ఓకే ఓకే, నాతో రండి.
1: అలాగే సార్.
0: రాజు భాషా
2: సార్,
0: ఫోటోగ్రాఫ్ రెడీ?
2: వస్తున్నారు సార్.
0: ఫోరెన్సిక్ వాళ్ళు?
2: వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు.
0: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
1: అంటే లేరంటే లేరని కాదండి.
0: మరి లేరు అంటే ఉన్నట్ట?
1: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
0: ఎక్కడ, అమెరికాలోనా?
1: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనుమరాలు ఉంటారండి.
0: ఓ ఐ సీ. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే, కుటుంబరావు గారు
1: సార్,
0: మీరుండండి. వాచ్మెన్
3: సార్, నాకేం తెలియదు సార్, ఆ అమ్మ చాలా మంచిది సార్. ఊరితో గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మ కూడా ఇలా పొద్దుగాలనే ఎరికైంది సార్.
0: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
3: గది కాదు సార్, బక్కుని కదా, పిల్లలు గలవాణ్ణి, గందుకోసానికే.
0: ఓకే ఓకే, ప్రెసిడెంట్ గారు
1: సార్,
0: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
1: నో సార్. అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ పావుగంట క్రితమే నాకు తెలిసింది.
0: ఓకే, వాళ్ళ అబ్బాయిని పిలిపించండి.
1: అలాగే సార్.
0: నువ్వేనా సైదులు బారే యాదమ్మా?
4: అవు సార్, కానీ నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
0: నువ్వేనా మదర చూసింది?
4: అవును సార్.
0: టైం ఎంతైంది అప్పుడు?
4: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 గొట్టుంటుంది సార్, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
0: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసు అని రాసుకుంటా.
4: నీ కాలు మొక్త సార్, నీ కాలు మొక్త సార్, పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
3: అయ్యి అడిగిన దానికి బదులు ఇయరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.
4: నాకు మస్తు భయం అవుతున్నదే సైదులో.
0: చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి, సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్ చెప్పు.
4: అవును సార్.
0: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది, ఆమె బతికే ఉందా?
4: యాడ సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళినా, ఎంత ఘనం తలుపు కొట్టినా తీయకపాయి కదా అని లోపటికెళ్ళినా, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడించి లోపల దాకా ఎల్లకిలా పడుండ సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడునుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు, గంతే. ఇంక నాకేం తెలియదు సారు, శానా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని చేపించుకున్నా పైసలిత్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే, 3 రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుండేది.
1: ఇన్స్పెక్టర్ గారు.
0: ఎస్.
1: ఈయనే మిస్టర్ శ్రవణ్ కుమార్, ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు.
5: నమస్తే సార్.
0: నమస్తే
3: సార్. మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్.
0: మీరేనన్నమాట?
3: నాకిప్పుడు జస్ట్ గాట్ టు నో ఇట్, మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు,
0: ఐఎమ్ సారీ. హ్యావ్ ఏ లుక్, మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము, అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి.

0: ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, బాషా,
1: సార్
0: స్టేషన్కి తీసుకురండి.
1: సరే సార్.
0: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
1: ఓకే సార్.
0: కానిస్టేబుల్స్.
1: ఎస్ సార్.
0: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మటర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
2: నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికేవాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్. నమ్మండి సార్.
0: నిజంగానా?
2: ఎస్ సార్.
0: ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్?
2: అవును సార్.
0: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
2: ఎస్ సార్.
0: మీకు ఒకే ఒక కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతోంది.
2: అవునండి.
0: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు.
2: ఎస్ సార్.
0: పుష్పలత గారు మీ కన్న తల్లి.
2: ఎస్ సార్.
0: నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
2: అవును సార్.
0: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో.
2: కానీ కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
0: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలా చూసుకున్నారు కదూ.
2: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
0: అలాగే, గుడ్. ఇంతకీ 20 వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
2: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
0: అవసరం లేదు. మీకు చెప్పాలని లేకపోతే ఓకే, కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి
3: సార్. నమస్కారం అండి. నా పేరు కమల, శ్రవణ్కి కన్న తల్లండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారాలు నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు 10 చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ణి పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని, బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి. కానీ నా ఆశ అడియాస అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తిని, బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను, తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో ధ్యాస లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక 2 అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు, ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్క ఉన్నప్పుడు కనీసం చీర కొని పెట్టి 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళ సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడ తొక్కే ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసిన ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
0: ఇది మీ కన్న తల్లి కంఠస్వరమే కదా?
2: చెప్పలేను. 15 దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
0: శభాష్. కనీసం ఆవిడ చెప్పిన సమాచారం

0: కరెక్ట్ అయినా ఒప్పుకుంటారా?
1: అబద్ధం.
0: ఏది, మీకు హత్య చేసేంత ధైర్యం లేదనడమా?
1: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
0: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను. మర్యాదగా నిజం చెప్పండి.
1: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు. నన్ను వదిలేయండి ప్లీజ్.
0: సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి. విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
2: అవును సార్.
0: చెప్పండి.
2: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది. మమ్మల్ని ఇలా వీధిలో అల్లరి పెట్టకండి.
0: అవునా? వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు. తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కొంగుని కట్టుకొని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు? ఎవరు చంపారు? ఎలా చంపించారు?
2: ఇట్స్ అబ్సర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
0: ఆస్తి, బంగారం, వాటిని తమ పేరును రాయడం.
2: అబద్ధం, నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేశాడు.
0: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
2: అవును, వచ్చింది. ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది.
0: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా. మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది. ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
2: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సార్ ఈ అత్తాకోడల గొడవలు. అంత మాత్రానా మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
0: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్నీ నా పేరును రాసిమ్మనండి. ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్?
2: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు. నాకిప్పుడు మా అత్తగారు కావాలి, ఆవిడ్ని మాతోనే ఉంచుకోవాలి, నేను ఆవిడకి సేవలు చెయ్యాలి. అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి.
0: సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
2: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి. అన్యాయం అయిపోతాం, నాకేమీ తెలియదు. నేను అమాయకురాల్ని.
0: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజుల సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నాపైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి, ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు

0: పైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలమన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంత ఘనం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతివి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పనీకి వస్తలే. మధ్యాహ్నం చేయాలా ఇస్త్రీ చేసుకుంటున్నా, ఎవలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తీలు కట్టుకొని 200-300లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీలెవలు అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, ఇంకా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటదని చెప్పిన. కంతే, నాకు ఇంకేం తెలియదు సారు. నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్ముతలేరు.
0: అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ళ పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు. నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి, అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా ఆళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా. కర్మ సారు, ఆమెకు అట్లా రాసిపెట్టుంది, నాకు ఇట్లా రాసిపెట్టుంది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పని ఒప్పుకున్న చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరినీ వదిలేసిర్రు, నా ఎరకబడినరు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపినరు, ఎట్లా చంపినరు, ఏం పెట్టి చంపినరు, ఈ పోలీసులను పారేతు. నన్ను అడిగితే నేనేం చెప్తా. ఎవరో వచ్చిర్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుకాయనాయనా.

0: భయపడుకు యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకలా వణికిపోతున్నావు?
1: నీ కాలు ముక్త మేడం, నీ కాలు ముక్త. నాకేం తెలియదు, నన్ను వదిలే మేడం, పిల్లల తల్లిని అలాగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్గా ఉండి యాదమ్మా, ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా?
1: ఓ అయ్యమ్మ చాలా మంచిది.
0: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది?
1: ఏమో మేడం, చదువులేందాన్ని, నాకు ఇంకేం తెలియదు.
0: ఏ, మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
1: ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లని, నీకే తయారిక మేడం.
0: నాకు ఇంకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
1: మేడం.
0: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా?
1: వామో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలియదా?
0: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు, చాలు, మనం పట్టేద్దాం, అది సంగతి.
1: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే, ఆ కోడలమ్మ అత్తని బాగా తిడుతుండే, ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యాక చిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి ఇయ్యి తెచ్చిచ్చి పోతుంటు. గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే, పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది. తలుపులు వేసుకుంటారు కదా, ఏమినిపియదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
0: అవునా యాదమ్మ, అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
1: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత

0: చిలకలాగా ఉంటదిగామా. బుజ్జి మనుమరాలంటే శానా ఇట్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావుకు ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది. సానాసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మ కాడికి పోయింది.
1: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
0: సూత్తే గుర్తుపడతానమ్మా. అయినా నాకేం తెలియదు తల్లి, పెద్దోళ్ళ బిడ్డలు, పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరిక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరిపోయేటట్టు ఏడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
1: ఓకే, మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
0: అట్టగేనమ్మా.
1: రాలేదనుకో దయ్యం.
0: వామో మేడం, నీ కాలు మొక్త మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోతా తల్లి. మేడము.
1: ఏంటి యాదమ్మా?
0: ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిసిన.
1: ఏంటది
0: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతో బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళు ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగుని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు మొక్త, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూస్తారో, నాకేమవుతుందోనని బుగులు. నన్ను తిండి తినియలే, కొనుక్కు తీయనియట్లే.
1: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
0: లేదు తల్లి, లేదు. సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు మొక్త, నాకేం తెలియదు.
1: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
0: ఆ అమ్మ మెల్లో రెండొరుసలు గొలుసు, దానెంబడి హనుమాన్ బొమ్మలు ఆకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులు ఉండేటి. చెవులకు తెల్ల రాళ్ళ కమ్ములుండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
1: సరే మంచిది, వెళ్ళు యాదమ్మా.
0: పోతా మేడము. మేడము ఒక ఇసియం మేడం, మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్నింట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి ఆళ్లే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా, వచ్చే జన్మలో కుక్కలెక్క బుట్టి వాళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డా, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్టం మాకు చాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెటల్ చేయం తల్లి, నన్ను నమ్ము.
1: నమ్మాన్లే యాదమ్మా, వెళ్ళిరా.
0: గట్టనే మేడం, గట్టనే పోయొద్దా.
2: ఏంటండి ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
3: పోయినా బాగుండేది.
2: ఏంటండి ఆ మాటలు, కాలం మూడింది, చక్కగా పోయిందావిడ, మనమేం చేయగలం?
3: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
2: ఏంటి మీరనేది, మనదేం తప్పు? ఆవిడకి అలా రాసిపెట్టుంది, చచ్చిపోయిందంతే.
3: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి, ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
2: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు.
3: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా?
2: అంటే తప్పంతా నాదేనా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకొచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
3: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
2: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి?
3: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని, చెల్లి, తమ్ముళ్ళని అన్యాయం చేశాను. పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అంతే.
2: ఇంకా వాళ్ళని అమ్మ, చెల్లి, తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే

0: మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మా నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
1: ఏడుద్దాం. ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మ సారీ అమ్మా. అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
0: చిచ్చే, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
1: అవును నిజమే చెప్పావు సుమతి. తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయనా అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును నాకు ఈ శాస్తి జరగాల్సిందే.
2: హలో మిస్టర్ శ్రవణ్ కుమార్.
1: ఎస్ సార్.
2: ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా?
1: ఓకే సార్ వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
2: ఓకే.
3: హాయ్ ఇన్స్పెక్టర్ అవళి.
4: హాయ్ సార్. హావ్ సమ్ కాఫీ సార్?
3: వై నాట్. కెన్ ఐ స్పోక్ టు?
4: వద్దు నాకు పొగ పడదు.
3: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే.
4: థ్యాంక్ యూ సార్. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
3: ఏం చేద్దాం మిస్ రవళి, కేసులో పురోగతి శూన్యం. ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
4: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది. ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు. మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
3: ఎస్ రవళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్లు చూస్తే ఆమెను చిత్రవద చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది.
4: ఎస్ సార్.
3: శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూ స్ట్రీమ్ రిపోర్ట్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
4: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూరు అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్ళు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
3: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమే అని కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో.
4: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకల్లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్పో నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్కి చెల్లించి థ్యాంక్స్తో సరిపెట్టాడట.
3: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
4: సార్, సంహవ్ నాకెందుకో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
3: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
4: థ్యాంక్ యూ సార్.

0: చీర్స్.
1: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
0: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిల వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
2: దాదాపు 1.5 కోట్ ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువగల ఫ్లాట్స్ దొరకటం మన లక్.
3: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
2: విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
0: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహ ప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త నీరు గ్లాసు. పర్లేదు తీసుకోండి సార్.
2: చూడండి, మళ్ళీ చెప్పలేదనొద్దు, ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 7.5 ఏళ్లలో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటున్నారా, 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగేరా ఖర్చులు మనమే. దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
3: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం, లేదు అనం, ఏది మరీ కాస్త.
4: కుటుంబరావు
5: పోలీసులు. ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్, కూర్చోండి సార్.
4: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదూ.
5: నో నో నో సార్. పాపం పుష్పలత గారు, అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
4: ఎస్, తెలియకుండా ఎలా ఉంటుందండి. చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
5: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గాడేనా?
2: అంతే సార్, పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
4: రైట్ సైడ్, ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
5: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా.
6: డ్యూటీ ఇస్ గాడ్ కదా, పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి, ఇప్పుడు మీరు మాకు అతిథి.
5: నేనా అమ్మా? నన్నా మీరు అరెస్ట్ చేసేది?
6: ఎస్, పదండి
5: సార్. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
4: మిస్ రవళి.
6: ఎస్ సార్.
4: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
5: ఏమిటయ్యా, ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఉంటుంటా? అడగండి,

0: ఇది అన్యాయం అని అరవండి. మాకు తెలియాలి, ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్ల పాప కలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
1: అవును మేము ఒప్పుకోము. సార్ తోలుకొచ్చిన సార్ ఇలాను.
2: సార్ మేము నిజంగా మాకేం తెలియదు సార్.
3: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
4: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోపత్వానికి తగిన శిక్ష పడవలసింది. అది మీకే. కనీస సానుభూతి, ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు. మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు,
5: మేడం
4: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
5: ఉన్నారు మేడం.
4: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
5: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనము లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకింకా తెలిసినట్లు లేదు.
3: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
5: సార్.
3: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
5: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు.
3: ఇజ్ ఇట్ నో వరీస్. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే బంధనంలో, సారీ బందీలుగా బతకొచ్చు. పదండి.
2: నిజంగా మాకు అర్థం కావటం లేదు. ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
4: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
6: మేడం ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
5: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
3: ముందు సెల్ఫోన్ ఎట్టి కానిస్టేబుల్, దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యూఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని.
6: అవునండి.
3: వినండి, ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగోరు గొలుసు, తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే ప్రొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి,
4: yes, sir.
3: కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
5: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగళూరు. ఆ ముసల్దానితో ఏ వైరము మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షను లేదు లేదు లేదు.
2: నాకు మీరు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు.
3: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది ఇళ్ళు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
2: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
3: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాల్లో కూడా రానియదు.
7: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
4: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
3: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్ తనంతట తానుగా

సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలేదు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచ్చుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్ప

0: ధైర్యం చాలలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచుకోవడం జరిగింది. ఆ రెండు రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి
1: సార్. ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
0: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి ఈ హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపానులు తెలుసుకోవడం మా పోలీసు డిపార్ట్మెంట్కి డిలీ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
2: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళు, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినావు తల్లి, నీ కాలు మొక్తమయమ్మా.
3: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని, మోసాన్ని, డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ అస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
0: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవు రావాలి.
3: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఫ్రెండు ఫ్రెండు తను లవ్లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
1: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
0: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
1: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
0: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
1: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండ్
2: ఫ్రెండ్, ఐడియా గెట్టండు ఫ్రెండ్ ఫ్రెండ్, కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా.

0: తన గురించి ఓ కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఇంతకీ రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్క ఏం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 4 గంటలు. ఈ పూట ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా వేర్వేరుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తులో తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్మెంట్,

థ్రెషోల్డ్ మ్యాపింగ్ వంటి ఏఐ సాంకేతికతతో రద్దీని పర్యవేక్షిస్తూ తొక్కిసలాటలు, నేరాలు నివారించేందుకు చర్యలు చేపట్టినట్టు సిపి వెల్లడించారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హకదాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ ఎడిషన్ ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హకదాన్ భారతదేశ చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, వ్యవస్థాపకత, సుస్థిర పరిష్కారాలు ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బీఏ దేశంలోని 3 పరిశోధనా సంస్థలు, 33 రాష్ట్ర జీవ వైవిధ్య మండళ్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్లకు మొత్తం 8.22 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దేశ జీవ వనరుల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్దంగా, సమానంగా పంచాలన్న భారత నిబద్దతకు ఇది నిదర్శనమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తాను నిర్మించుకున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నొక్కిచెప్పారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారతదేశంపై యుద్దం చేస్తామని బెదిరించడం ఇస్లామాబాద్కు ఒక సాధారణ విధానంగా మారిందని క్వాత్రా పేర్కొన్నారు. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి 6వ తేదీ వరకు తూర్పు, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. బ్యాడ్మింటన్లో భారతదేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన తైపీ ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో వియత్నాంకు చెందిన 6వ సీడ్ నుయోన్ ధుయీ లిన్పై విజయం సాధించి ఆమె ఈ ఘనత సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:05. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా నల్లపోచమ్మ కథ 3వ భాగం వింటారు. శ్రీ సాయిల్లా వెంకటయ్య బృందం వాళ్ళు ఆరపించగా.

అయినంత పండితునిగానే ఉంటున్నదైనా. నీదే ప్రాణి కోడికి ప్రాణాధారము కాబట్టి తాగేది గంగను ప్రార్థించే అవసరం ఎంత పామరుగైన ఎంత పండితునిగా.

0: అత్తమ్మ గర్భాన వెళ్ళిపోవన్నమ్మా.
1: నాన్న
0: నేను ఓను, నేను ఓను నాయన, మరి ఒక ఇచ్చి మర్చిపోతావు, మెచ్చి సంతాన బలం ఇంతలేవు నాయన. మా తల్లి గర్భం అసమంది వెళ్ళిపోవన్నంటే నువ్వెంత బలాకుడవో, నేనంత బలాకురాలను కావాలన్నా.

దేవ సంఘమయ్య అర్ధన మరి ఒక అర్ధ రాజ్యం లెక్క మరి అర్ధ భాగం ఏనాడు ఒక శని పెట్టినాడు దేవ సంఘమయ్య మచ్చుకొట్టి మాయేసి నాడ ఏనుగంత సవడలా దేవి ఎర్ర ఈమంత చేసి ఇంక జోలు పెట్టుకున్నాడు. అప్పుడే కావెళ్ళాంగమ్మవారు పార్వతమ్మ చేతులు ఇడిచి చెట్టు కింద ఏనాడు పడ్డదు కలకల కలకల కన్నీరు తీసి నాది వలవల కన్నీరు వలపోసింది పార్వతమ్మ. కొడుకులు ఉట్టక ముందే కింత కట్టం వచ్చింది బిడ్డలు ఉట్టక ముందే కింత కట్టం వచ్చింది నాకు కొడుకులు పుట్టినాక బిడ్డలు పుట్టి

0: శరీరే నీ పత్రి పట్టుకొని వచ్చి అయ్యా జంగమ దేవరా సంతాన సంతాన ఫలం అన్నప్పుడు పార్వతమ్మ కాళ్ళు దగ్గర పెట్టు వస్త్రాలు కిందికిడు పుట్టిన బిట్ట పిల్లోలు అంగిల్ని తెరమన్నాడైనా
1: అప్పుడు
0: దేవి ఏమన్నది ఆయన శంకరుడా మరి ఇచ్చి మర్చిపోతావు నువ్వు మళ్ళా అది కుండదని చెప్పి నాలుగే గుంజిన అది నాలుగు అక్షరాలు ఏనాడు రాసిందో దేవుడు ఎర్ర జీవంత చేసి పార్వతమ్మ గర్భం లోపల ఉన్న పలాన్ని తీసిండు దేవజంగం అయ్యా పార్వతమ్మ గర్భం.

అనుభవుడు మాయమా ఎండుకున్న దాపారం వెళ్ళిపోనే గాని సంతాన ఫలము గైకొన్న మరియు పురుగు ముట్టని పులు కప్ప ముట్టని కవితాడు సిడ్డరేని పత్రి పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ ఎండుకొండ వీధికి బంగారు పల్లెమున పట్టుకొని నాదా ప్రాణేశ్వర ఎండుకొండ వీధికి నా భర్త దగ్గరికి పోతున్నా నీరా.

0: బ్రహ్మదేవ దాపర విష్ణు దేవ నటన కూర్చున్న వాడు కాశీ కైలాసమతి లోకాలు శంకరుడు దేవ సంగ వాయవద్దకి చేరవచ్చుగాక.
1: ఇన్ని రోజుల బట్టి మూడు గడియల ముక్కు బట్టి సంతాన బలం అడుగుతాన నా అడవిల్ల 12 గడియలు దాటిపోతా ఉన్నాయి. ఎవరి కలియాడి మేడ లోపల నిద్ర చెందిన ఎవరి చేత నీళ్లు తాగినవు ఎవరి యొక్క కలియాడి మేడ లోపల నిద్ర వేయనవమ్మా.

0: పెట్టిరమ్మా.
1: ఓ నాదా ప్రాణేశ్వరుడు, కొప్పు లోపల ఉన్న పూలు ఎవరు నేను పెట్టని మల్లె పూలు ఎవరు పెట్టిరని పలుకుతున్నావు నాదా? అడవి లోపలికి వెళ్ళి వెళ్ళిపోతా ఉంటే అడవి లోపల ఉన్నాయి తీగ మల్లె నాగమల్ల వృక్షాలు నాదా. నాగమల్ల వృక్షాలు ఏనాటికైనా కానీ ఊకి కొప్పు లోపల మల్లె పూలు పడ్డాయి నాదా, దానికి ఏమున్నది నాదా? నాదా ఏనాటికైనా కానీ నేను పోయే తువ్వల పసుపు తోటలు ఉన్నాయి, పసుపు గాలి ఇటు నుంచి గాలి అటు సోకింది, అటు నుంచి గాలి ఇటు సోకింది, ఆ గాలితోటి వచ్చి నా పెయ్యంత పసుపు అని అయింది నాదా, దానికి ఏం లేదు.
0: దానికంటే ఒప్పు గుట్టి కాని చీకట్టు వదిలాయి చీడలాయి గుర్తున్నాయి బామా, ముఖం మీద బొక్కలు తేలుతున్నాయి బామా, పొట్టగారి పొట్ట ఏరు పడ్డాదే.

0: అంటే మరి నీ శోభ దిగినట్టు ఒక పొట్ట ఏర్పడుతున్నది బామ.
1: నాదా ప్రాణేశ్వరుడా, నీకు పొట్ట ఏర్పడ్డదని పలుకుతూ ఉన్నావు నాదా? పొట్ట ఏర్పడ్డది అని అంటే దానికి ఏం లేదు నాదా, అడవి లోపలికి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటే సౌట మడుగులో నీళ్లు తాగిన కాబట్టి నీళ్ల బాల్టికి ఈ ప్రకారంగా అయింది నాదా.
0: కరుకు నీళ్లు తాగిన కాబట్టి నీరు శోభ ఏర్పడుతుంది అంటావా? అరే అరే అరే అరే కైలాస మహానుభావుడు, ఈ ముచ్చట ఇక్కడ ఏ నాడు పెట్టిండో? పార్వతిని ముందు ఏంటికి బట్టి మూడు గుద్దులు గుద్దినాడు. అమ్మవారు పార్వతమ్మ పంచాదిగిలకు రాని గాని తమ్ముడా విష్ణుదేవ, తమ్ముడా బ్రహ్మదేవ అయినా మరి ఒక పార్వతి ఒక పక్షపాతంగా వాలుకుతున్నారు కాబట్టి
1: ఏమైందన్నా?
0: ఓరే తమ్ముడా దేవ సంగమయ్యా,
1: బ్రహ్మదేవ
0: తమ్ముడా బ్రహ్మదేవ ఒక్క మాట
1: ఏమైందన్నా?
0: ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఎరుకవాళ్ళు చిన్నవాని భార్య ప్రతివాదరాలు నడిపవాని

0: భార్య నాటివాణి ఊడి నీతులు తప్పిన అమ్మాయిని ఏమి చెయ్యాలే తమ్ముడా?
1: అన్నయ్య, తప్పు చేసిన ఆడదానికి శిక్షణని పలుకుతూ ఉన్నావా? అన్నయ్య ఏం లేదన్నా, ఏనాటికైనా గాని అగ్గి పేరట అగ్నిగుండం పేరట ఆకుపచ్చ చీర కట్టాలి. ఏనాటికైనా గాని ప్రాణంతో తీసుకుపోయి ఒంటికీర బండి కట్టి తీసుకుపోయి కాస్త దానం పాలు చేయాలన్నా.
0: తమ్ముడా బ్రహ్మదేవ, అది ఎవరో కాదు తమ్ముడా, పార్వతమ్మ బాలివాణి ఊడి పక్కల కొంగేసి శనివాణి ఊడి చిలకల కొంగేసి నాదివాణి ఊడి నీతులు తప్పింది తమ్ముడా.
1: అన్నాక ఆ ప్రకారంగా మాట వలకుడు పద్ధతి కాదన్నా. పార్వతి లేని ప్రపంచం దక్కది. అన్న అంటేనేమో తండ్రితోటి సమానం, వదిన అంటేనేమో కన్న తల్లితోటి సమానము. కాబట్టి తల్లి మా వదిన పార్వతి దేవి తప్పు చేసినట్టు
0: విష్ణుదేవా, పార్వతి లేకపోతే ప్రపంచం ఉండదు, పార్వతి తప్పు చేస్తే ప్రపంచం ఉండదు. సత్యవంతురాలు, నీతివంతురాలు, జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు, సౌభాగ్యవంతురాలు, అది పరాశక్తి లోక మాత భక్తామని బాబు స్వామి వకీలాంటి కోటి బ్రహ్మాండ నాయకురాలు. పార్వతి తప్పు చేసిందంటే ఒప్పుకోమని పలుకుతున్నారా? బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ, పార్వతి పక్షాన పలుకుతున్నారు కాబట్టి మరి ఎండి కొండ దాపారం ఏలుకోరి తమ్ముడా, నేను వేరే దేశాల పొన్న వెళ్ళిపోయి పల్లెకు పటేలు రీతి దొడ్డ దొర రీతిగా బతుకుతా తమ్ముడా.
1: పార్వతి లేని ప్రపంచం దక్కది, శివుడు లేని దేవలోకం ఉండదు అన్నా. ఏనాటికైనా గానీ నువ్వు వెళ్ళిపోవడు పద్ధతి కాదు అన్నా.
0: అయితే లోకాల శంకరుడా, పార్వతి పక్షపాతంగా వలుకుతున్నారు కాబట్టి పార్వతమ్మ మీద నిందేశుడు ధర్మది కాదా అని ఏనాడు వలుకుతున్నావో? అయినా అన్నా లోకాల శంకరుడా, చెడిపోయిన బిడ్డ ఉంటే అమ్మగారు ఇల్లు చేరుతుంది, చెడిపోయిన బంగారం ఉంటే అవసల వారి ఇల్లు చేరుతుంది. అయినా

ఏ బిడ్డ తప్పు చేసినా గానీ అమ్మగారు ఇల్లు చేస్తుంది, అమ్మగారి ఇంటికి పంపి అన్న లోకాల శంకరుడు అని ఏనాడు చెప్పినారో. ఇచ్చడం అట్టుకున్నాడు దేవసంగం అయ్యా. రక్షక పతి మహారాజు దగ్గరికి పోతానని కైలాసమానుభావుడు దేవత.

0: దక్షగాపతి మహారాజు దగ్గరికి వచ్చినాడు. మరి వచ్చిన శివజంగమయ్యను రా అల్లుడా అని చెప్పి కుకుండ కుర్చీలే చోరుగా బిల్లలు వేసినాడు. దక్షగాపతి రాజా,
1: ఏమైంది అయ్యా?
0: ఒక పంచాయతీ నా దగ్గరికి వచ్చింది.
1: ఏం పంచాయతీ అయ్యా, ఏమైంది?
0: ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఏర్కువాళ్ళు, చిన్నవాని భార్య ప్రతివాదరాలు, నడిపవాని భార్య ప్రతివాదరాలు, పెద్దవాని భార్య చెయ్యరాని తప్పు చేసింది మామయ్య. పంచాయతీ ఎంత తీర్మానం వెయ్యాలి మామంగ,
1: శివజంగమయ్యా గిదిని కొరకు నీకు తెలివంది ఏమున్నది? గిదిని కొరకు నీకు దేవలోకం వదిలిపెట్టి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమున్నది అయ్యా? అయినా నువ్వు వచ్చిన దానికి నేను చెప్తున్నా కాబట్టి, అల్లుడా తప్పు చేసిన ఆడదాన్ని ఏనాటికైనా కానీ కాస్త దానం పాలు వెయ్యాలి, అగ్గి పేరట ఆకుపచ్చ చీరగట్టాలి, ఏనాటికైనా గుండం పేరట గురియవని రైకి కట్టాలి కాక ఉక్తంగా ఓడివాళ్ళ బియ్యం దోసి ఒంటి గీర బండి కట్టి ఏనాటికైనా కాని ఊరుకు ఉత్తరని బాదు, ఏనాటికైనా కాని కష్టదానం పాలు వేయాలి అల్లుడా.
0: దక్షగాపతి మహారాజా, ఎత్తు నేర్చిన పల్లె లోపల ముగ్గురు ఎరుకు వాళ్ళు కాదు మావా, నా తమ్ముడు విష్ణుదేవుని భార్య ప్రతివాదరాలు, బ్రహ్మదేవుని భార్య ప్రతివాదరాలు.

బిడ్డే పార్వతి చెయ్యరా అని తప్పు చేసింది, నేను వెళ్ళిపోతానా అని. దక్షగా పది మహారాజు ఏమన్నాడు, అగ్రమైన కోపానికి వచ్చి బూడిది పిర్రలోడ బుడ్డ గోసివాడ, నా బిడ్డ పార్వతి మరి ఏనాడికైనా కానీ ఒక్క చేసుకోను చేసుకోను అంటే మరి బిడ్డ అని ఆనాడు ఒప్పించి నేను లగ్గము చేసిన శంకరుడు ఏం మాట్లాడుతున్నవరా నువ్వు, మరి ఏనాడికైనా కైలాస మానుభావుడు దేవదంగమయ్య పార్వతుండ పరమశాలకు వచ్చినాడు, పరమశాలకు చేరవచ్చి లక్ష్మీదేవి సరస్వతి దాసి బిడ్డల మరి దేవతలతో ఏనాడు ఒప్పుగంతమైంది తీర్మానమైందో, పార్వతికి అగ్గిని పేరిట ఆకుపచ్చ చీర గుండం పేరిట గురి ఎవన్న రైకతోడికి ఓడివంగ ఓడివాల బియ్యం పోయి పరమశాలలో ఉన్నా అపరతిని కాదు తండ్రి మరి కుర్చీ

కట్టుకోయే నా బిడ్డ, మరి ఒక సొమ్ములు సుమందాలు పెట్టి పుత్తడి బొమ్మలు తయారు చేసి అగ్గిని పేరడ ఆకుపచ్చ శీలకుండ పేరడ గురియవన్న రైకదోడిగి ఐదుగురు ముత్తైదులు ఒడివంగ ఒడివేళ బియ్యం పోసినారు. మరి ఒక ఊరుకు ఉత్తరాన సింతపి శాఖలు, సిరిగంధపి శాఖలు, మామిడి చెక్కలు, మరిగంధపి శాఖలతోటి ఏనాడు కాటం పేర్పించుండో శివుడు. మరి ఏనాడికైనా ఒడివంగ ఒడివేళ బియ్యం పోసి ఒంటిగీరో ఒంటిగీరో బండి మీద పార్వతిని ఏనాడు ఊకుండ పెట్టుకున్నారో. కట్టేసి ఒంటిగీర బండి మీద పార్వతమ్మని తీసుకుపోతా అంటే జంగమయ్యా నిప్పు చేతిలో పట్టుకొని ముందు మూడు అడుగులు నడుతున్నాడు అట. పార్వతమ్మ ఏమంట కలకల కలకల కన్ను.

మరి యొక్క మరి దక్షకాపతి మహారాజు వాకి దేవుణ్ణి తీసి మరి యొక్క గుండు మరి యొక్క లవలంకు కావలు పెట్టినాడు. అగ్గి దేవుణ్ణి తీసి గుండు లోపల పెట్టి లవలంకు ఏనాడు కావలు పెట్టినాడు. దేవుడు ఎక్కడున్నాడు అని సూచనాలకు మరి యొక్క దేవజంగమ యాజ్ఞ లోపల కనిపిస్తా ఉన్నది. బంగారు ఉక్కు గోల రామ ఎలుకడ విసిండు శివుడు మరి కాళ్ళకు ఏనాడు ఒక గండు కత్తులు కట్టినాడు. కూతులు గానాలు ఏనాడు చెప్పిండో అన్నమాట గుర్తును పెట్టుకొని శివుడు అన్నమాట సిద్ధమంది పెట్టుకొని కిలకిల కీకల పెట్టి రెపరెపర ఎక్కలు కొట్టి గగన మీదకి వెళ్ళి ఏనాడు లేచిపోతా ఉన్నదో. లవలంకుని తోటి గోర గోర యుద్ధం

0: మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా నల్లపోచమ్మ కథ రెండవ భాగాన్ని శ్రీ సాయిల్ల వెంకటయ్య మరియు బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఉంటున్నారు. ముందుగా హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట విందాం. గీతరచన వనమాలి, సంగీతం మిక్కీ జెమేయర్.

నీ మనసు నాకు తెలుసు చిత్రం కోసం మనో ఉన్నికృష్ణన్ చిన్మయి పాడిన పాట విందాం. గీతరచన ఏఎం రత్నం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈపూట మరియు రేపు ప్రసారం కారున మా కార్యక్రమాల వివరాలు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పంటలపై ఎల్నీలో ప్రభావం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె మమత గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇవాళ రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. రాత్రి 9:10 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. 10:00 అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం రవివాసరియా వింటారు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మేలు అంశం గురించి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారి లఘు ప్రసంగం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివకీర్తనలు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పచ్చిరొట్టె పంటల సాగు వివరాలు. ఉదయం 7:00

రంగారెడ్డి జిల్లా సమాచార లేఖను అందిస్తారు బి రమేష్. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో పోకూరి కాశీపట్నం వదిని సాహితీ సేవ శ్రీ గార్లపాటి గురుబ్రహ్మచారి గారి ప్రసంగం వింటారు. ఇది మన చట్టం శీర్షికలో సైబర్ క్రైమ్స్లో నూతన పోకడాలు ఈ అంశం గురించి సీడాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ఏఎస్ మూర్తిగారితో పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హరిప్రసాద్ చౌరాసియా గారి వేణుగానం వింటారు. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకంలో సాఫ్ట్వేర్ పరిష్కారం, కృష్ణకుమార్ గారి కథానిక, 2:30 నిశీగంద్ మరాఠీ కార్యక్రమం వింటారు. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా నల్లపోచమ్మ కథ 3వ భాగాన్ని శ్రీ సాయిళ్ళ వెంకటయ్య మరియు బృందం ఆలపించగా వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనల్లో ఎత్తుమడల పద్ధతిలో సోయా చిక్కుడు పంట సాగు ఈ అంశం గురించి వింటారు. రాత్రి 7:10 ఇల్లు వాకిలి పశు విజ్ఞాన కార్యక్రమం లైవ్ ఫోనిన్, 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడ కేంద్రం సమర్పణ, రేపు రాత్రి 8:10 టుడే ఇన్ పార్లమెంట్, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, రేపు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం గురించి వివరాలు వింటారు. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:50 కావస్తుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. ఇలకై ఖబరీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని

0: గుండంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్వాటర్తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మనం పైకి ఎత్తిపోసుకునే అవకాశం, కింద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. అందరం డిమాండ్ చేసిన అన్నాడు కన్నపల్లి పంప్ హౌస్ నీటిని తరలిపి చేసే అవకాశాన్ని చూపెట్టడానికి పర్యటన చేపట్టింది. ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

0: హైదరాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు విబిజీరామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో 1 కోటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: మానసిక రూపేణ చ సుదృఢాః భవంతుమితి ప్రార్థయత్. వికసితభారతస్య లక్ష్యం సాధయితుం వికసితభారతసంకల్పాభియానాయ నషా ముక్తి యువా ఇతి కార్యక్రమమపి ఉద్ఘాటితవాన్. కేరళరాజ్య ప్రచండ వృష్టిః నిరంతరం వినాశం జనయతి, 8 జనాః మృతాః ఇత్యుచ్యతే, సహస్రశః జనాః సాహాయ్య శిబిరాన్ ప్రతి స్థానాంతరితాశ్చ. అసమరాజ్యే 27,000+ జనగణనార్థం స్వగణనా సమారబ్ధా. గృహసూచీకరణ ప్రక్రియాయాః ప్రాక్ అగస్త మాసస్య 16 దినాంకపర్యంతం అంతర్జాల సువిధా ఉద్ఘాటితాస్తి. ఇండోనేషియా దేశే మదురా ద్వీపే నౌకాయానస్య అగ్నిప్రకోపాత్ 5 జనాః మృతాః, 141 జనాశ్చ లుప్తాః సంతి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం తన్వీ శర్మా ఇత్యేషా టైపే ఓపెన్ ఇతి క్రీడాయాం ప్రథమవారం BWF వరల్డ్ టూర్ ఇతి ఉపాధిం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవదత్ యత్ భారతం యావత్ వికసిత భారతం భవితుం ప్రావర్తతే తదా రాష్ట్రస్య యువకాః శారీరికరూపేణ స్వస్థాః, మానసికరూపేణ సుదృఢాః, ఆత్మవిశ్వాసయుక్తాశ్చ భవేయుః. అద్య నవదిల్ల్యాం ఆభాసీయమాధ్యమేన నషాముక్తయువా వికసితభారతసంకల్పాభియానస్య ఉద్ఘాటనే భాషణం కురవన్ శ్రీమోదీ అవదత్ యత్ యువజనాః సర్వదా మాదకద్రవ్యేభ్యః దూరీభూయ స్వస్థజీవనశైలీం స్వీకర్తుం శక్నువంత్వీతి.
1: नशा केवल शरीर

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి నీకు నేను నాకు నువ్వు చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట. గీత రచన పెద్దాళమూర్తి, సంగీతం ఆర్పి పట్నాయక్.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు సోయా చిక్కుడులో చీడపీడలను సమగ్రంగా ఎలా నిర్వహించుకోవాలి అనే వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా చీడపీడల నివారణలో పురుగు మందులు అనివార్య భాగమైపోయాయి. అవి కేవలం చీడపీడల నివారణకే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణం మానవాళిపై కలగజేస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. రసాయన పురుగుల మందుల వాడకం గత శతాబ్ద కాలంగా పెరుగుతూ వచ్చింది. సస్యరక్షణలో వాడుతున్న మందుల వాటా చూస్తే పురుగు మందులు 60%, తెగుళ్ళు మందులు 18%, కలుపు మందులు 16%, జీవకీటక నాశనలు 3% ఉన్నాయి. అంటే అత్యధికంగా పురుగుల నివారణలోనే మందుల వాడకం అధికంగా ఉంది. అయితే పురుగు మందులే పరిష్కారమా అని చూస్తే రాను రాను మేలు చేసే కీటకాలు అంటే మిత్ర పురుగులు, పక్షులు, జీవాలు ఉనికికి నష్టం వాటిల్లి పురుగుల ఉధృతి గణనీయంగా పెరిగే అవకాశము ఉంది. మనం ఉపయోగిస్తున్న పురుగు మందుల్లో 1-2% మందు మాత్రమే ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుతుండగా మిగతాది మన జలవనరులు, వృక్ష జంతుజాలాలు మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాగే మొక్కలలో పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకొక చిలుకలు, అనేక మిత్ర కీటకాలు కూడా చనిపోతున్నాయి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రైతులు విధిగా ఆచరిస్తూ ఉంటే క్రిమిసంహారకాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఎంత తీవ్రమైన క్రిమిసంహారకాలను వాడినప్పటికీ చీడపీడలను పూర్తి స్థాయిలో అరికట్టలేం. క్రిమిసంహారకాలను విచక్షణారహితంగా వాడటం వలన చీడపీడల రోగ నిరోధక శక్తిని పెంచుకొని సమస్యగా మారుతున్నాయి. సమస్య కంటే ముందుగానే సాగులో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను విధిగా ఆచరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని మన శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు, నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి ఈ సేద్య పద్ధతులు ఏ విధంగా ఉండాలి? వేసవిలో లోతు దుక్కులు చేయడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడపీడలు, అవశేషాలు, కోశస్థ దశలు బయటపడి ఎండవేడిమికి నశించిపో

పోవడమే కాక పక్షులు ఏరుకొని తినడం వలన కూడా వీటిని నిర్మూలించవచ్చు. ఇక విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అలాగే విత్తన శుద్ధి కార్యక్రమం గురించి ఈ విధంగా. ఇమిడాక్లోప్రిడ్ 48% ఎఫ్ఎస్ 1.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయటం వల్ల దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. సోయా చిక్కుడును మొక్కజొన్న లేదా జొన్న పంటలతో 1:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకున్నట్లయితే మిత్ర పురుగులు బాగా వృద్ధి చెందుతాయి. ఆముదం పంటను పొగాకు లద్దె పురుగుకు, జీలుగ పంటను పెంకు పురుగుకు ఎర్రపంటగా వేసుకోవాలి. జూన్ 2-4 వారాలలోపు సకాలంలో విత్తనం విత్తుకున్నట్లయితే కాండము తొలిచే ఈగ చెవిలు పరువుధృతి తక్కువగా ఉంటుంది. మొక్కల సంఖ్య చదరపు మీటర్కు కేవలం 40 ఉండేలా విత్తుకోవాలి. ఇక ఈ సమగ్ర నిర్వహణలో యాంత్రిక పద్ధతులు ఏ విధంగా పాటించాలి? పెంకు పురుగు ఆశించిన మొక్క భాగాలను, పొగాకు లద్దె పురుగు గుడ్ల సముదాయము లార్వాలను ఏరి నాశనము చేయాలి. బీహారీ గొంగలి పురుగు ఉధృతిని తగ్గించడానికి దీపపు ఎర్రలను సాయంత్రం వేళల్లో 6 నుండి 7 గంటల మధ్య హెక్టార్కు 1 చొప్పున ఏర్పాటు చేయాలి. గ్రీజు ఆముదం లాంటి జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను కానీ అట్టలను కానీ 1 ఎకరాకు 10 చొప్పున ఏర్పాటు చేసినట్లయితే రసం పీల్చే పురుగులు వీటికి అంటుకొని నశిస్తాయి. లింగాకర్షక బుట్టలను 1 ఎకరానికి 4 ఏర్పాటు చేసి పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించవచ్చు. 1 ఎకరంలో సుమారు 10 వరకు పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. చేను పొలం చుట్టూ కందకం త్రవ్వితే 1 ప్రాంతం నుండి వలన వచ్చే పురుగులను అరికట్టవచ్చు. ఇక ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా జీవ నియంత్రణ పద్ధతులు ఈ విధంగా పాటించాలి. పరాన్న జీవులైన ట్రైకోగ్రామా, బ్రాకాన్, పరాన్న బుక్కులైన తూనీగలు, సాలీళ్ళు, కందిరీగలు, అక్షింతల పురుగులను సంరక్షించాలి. ఈ మిత్ర పురుగులు పంటకు హాని చేసే గుడ్లు, చిన్న లార్వాలను వేటాడి తిని నిర్మూలన చేస్తాయి. సోయా చిక్కుడు పంటలో పరాన్న జీవులు, పరాన్న బుక్కులను ఏ విధంగా నివారించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. అక్షింతల పురుగు, తల్లి అక్షింతల పురుగు రోజుకు 50 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, లెప్డోపరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. అల్లికరెక్కల పురుగు, దీని లార్వాలు 100 పేరుబంక పిల్ల తల్లి పురుగులను, 200 పచ్చదోమ పిల్ల పురుగులను, లెప్డోటెరా జాతికి చెందిన పురుగుల గుడ్లను తింటుంది. బ్రాకాన్ గ్రుడ్డు పరాన్న జీవి గుడ్డు పెట్టే సామర్థ్యం 100 నుండి 200 గుడ్లు ఉంటుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవి గుడ్లు పెట్టే సామర్థ్యం 20 నుండి 200 గుడ్లు. న్యూక్లియర్ పాలీహైడ్రోసిస్ వైరస్ 250 LE ద్రావణాన్ని సాయంత్రం చల్లని సమయంలో పిచికారి చేయడం వల్ల పొగాకు లద్దె పురుగులు క్రమేణా జబ్బుపడి మరణిస్తాయి. తర్వాత ఈ సోయా చిక్కుడులో బ్యాసిల్లస్ తురంజెన్సిస్ కుర్సాటాకి 1 కిలో హెక్టార్కి పిచికారి చేయడం ద్వారా సెమిలూపర్ను నివారించవచ్చు. గుడ్డు పరాన్న జీవి టెలినోమాస్ రిమాస్ 50 హెక్టార్కి విడుదల చేయడం ద్వారా తొలి దశ లార్వాలు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక సోయా చిక్కుడులో సహజ క్రిమి సంహారకాలు ఏ విధంగా వాడాలి? SSKE వేప గింజల కషాయము 5% పిచికారి చేయడం ద్వారా తొలి దశ లార్వాలు, రసం పీల్చు పురుగులను నివారించవచ్చు. ఇక రసాయన మందులను ఈ సోయా చిక్కుడులో వాడి ఏ విధంగా నివారించుకోవాలి పురుగులను అన్న వివరాలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. కార్బోప్యూరాన్ 3G గుళికలను 1 ఎకరానికి 10 కిలోలు విత్తుకునే సమయంలో వేయాలి. పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ పురుగుల ఉధృతిని తగ్గించడానికి ఎసిటామిప్రిడ్ లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు, ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కాండం తొలిచే ఈగ నివారణకు థయామిథాక్సామ్, ఇంకా లామ్డా సైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పెంకు పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా క్లోరాంట్రో నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా లామ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి తొలి దశలో క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా స్పైనోటోరం 0.75 మిల్లీలీటర్లు లేదా ఐసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొరుగు ఉధృతిని బట్టి ఇనవాలిరాన్ 1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైడ్ 0.2 గ్రాములు లేదా ఇమామిక్టిమ్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సా కార్బో 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రోనిల్ప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఆకుగూడు పురుగు నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బీహారీ గొంగలి పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు ట్రైజోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్పాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. హరిత గృహాలలో సాగు చేసే కూరగాయలు ముఖ్యంగా వంగ, టమోటా, కీరదోష, క్యాప్సికం, బెర్రీ టమాటా ఆకుకూరగాయలను నీటిని నిల్వ చేసే ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలి. కాలుష్యమైన నీటిని పంటకు వాడరాదు. నీటికి ప్రతి సంవత్సరం పిహెచ్ఈసి పరీక్ష చేయించాలి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: స్నేహం కోసం చిత్రం కోసం రాజేష్ పాడిన పాట విందాం. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపానీ సమీపంలోని మా కాంధునీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి, కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి, వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కి ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే

0: होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
1: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మైభారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్దరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ కేడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైక్లోథాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3,605 నిర్ధారిత కేసులు, 1,587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు.

0: 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. ఇప్పటివరకు 225 మందిని రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఇల్లు వాకిలి.

0: మమత గారు, ఇప్పుడు పంట విత్తినటువంటి పంట నష్టపోయిన పరిస్థితుల్లో రైతులు ఒకవేళ ఏ పంటలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ భూమిని దున్నాలా లేకపోతే ఏ విధంగా సారవంతం చేసుకోవాలా, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి మన రైతు సోదరులకు.
1: ముందస్తుగా వేసుకున్న పంటలు ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మనం అవకాశం ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలు, ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లయితే ఇది ఒక నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక అవకాశంగా మనం తీసుకుంటూ పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసి యాసంగి కొరకు మన పంటను సంసిద్ధం చేసుకోవాలి.
0: చాలా చక్కగా మీరు పచ్చి రొట్టె యొక్క ప్రాధాన్యత కూడా వివరించారు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు నేలల ఆధారంగా ఈ సందర్భంలో ఎటువంటి పంటలను ఎంపిక చేసుకుంటే చక్కటి ఆదాయాన్ని, ఫలసాయాన్ని మన రైతు సోదరులు పొందగలరంటారు?
1: ఇప్పటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదైతే మనం చెప్పబోతున్నామో అందులో పంటలను నేలల ఆధారంగా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుసుమ పంట. కుసుమ పంట నల్లరేగడి భూముల్లోనే చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది, దిగుబడినిస్తుంది. అదేవిధంగా తేలికపాటి నేలల్లో గనక కుసుమ పంటను తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఆదాయం ఉంటుంది, పంట అనేది సరిగ్గా పెరుగుదల లేకపోవడం గమనించవచ్చు. ఇంకొక పంట చూసుకున్నట్లయితే వేరుశనగ. వేరుశనగ పంట అనేది తేలికపాటి భూముల్లో మాత్రమే మంచి దిగుబడినిస్తుంది. దానిని బరువైన నల్లరేగడి నీళ్ళల్లో వేసుకున్నట్లయితే దిగుబడి రాదు. ఈ అంశాలని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల రకాన్ని బట్టి మనం వరుసల మధ్యలో ఎంత దూరం ఉండాలి, మొక్కల మధ్యలో ఎంత దూరం ఉండాలని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నీళ్ళల్లో వరుసల మధ్య దూరం తక్కువగా, బరువైన నీళ్ళల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంచవలసిన అవసరం ఉంటుంది.
0: మరి ఈ ప్రతి పంట కూడా

0: చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము, మీరు పరిశీలిస్తున్నారు క్షేత్ర పరిశీలనలో. మరి ఈ పత్తి పంటను ఏ విధంగా మనం విత్తుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ విత్తుకోవాలంటే?
1: ప్రత్తి పంటను చూసుకున్నట్లయితే సాధారణంగా తేలికపాటి నేలల్లో 90 సెంటీమీటర్ల దూరం వరుసకు వరుసకు మధ్యన, 30 సెంటీమీటర్ల దూరం మొక్కలకు మొక్కలకు మధ్యన ఉంచి విత్తుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగులో చూసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం ఇంకొంచెం తక్కువగా పెట్టుకొని ఎక్కువ సాంద్రత మనం అంటే ఎక్కువ మొక్కలని మనం ఒక ఎకరం పొలంలో ఉంచుతాం, కాబట్టి మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
0: మరి మొక్కజొన్న పంట అయితే?
1: మొక్కజొన్న పంట అనేది సాధారణంగా రైతులు 90 సెంటీమీటర్ల దూరంలో మరియు 60 సెంటీమీటర్ల మొక్కకు మొక్కకు మధ్య దూరంతో పెంచుకోవడం జరుగుతుంది. మనం వేసుకునే పంటను బట్టి వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం మారుతూ ఉంటుంది. వేరుశనగ పంట చూసుకున్నట్లయితే మనకు వరుసకు వరుసకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం. అదేవిధంగా నువ్వుల పంట చూసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో. ఈ విధంగా పంటను బట్టి మనం విత్తే దూరాలు మారుతూ ఉంటాయి.
0: ఈ వేరుశనగ మొక్కజొన్నలో పంట పండించాలంటే ఏ నేలలు బాగుంటాయి, తర్వాత ఈ సాంద్రత దేంట్లో ఎక్కువ విత్తుకోవాల్సి ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి?
1: వేరుశనగ చూసుకున్నట్లయితే తేలికపాటి ఇసుక నేలల్లో వేరుశనగ దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మొక్కజొన్న పంట తేలికపాటి నేలల నుండి బరువైన నేలల వరకు ఏ నేలలైనా అనుకూలమే, కాబట్టి మనకు ఉండే సహజ వనరులను బట్టి మనం పంటను ఎంచుకోవాల్సి వస్తుంది.
0: ముందుగా మీరు మొక్కజొన్న పంట గురించి తెలియజేసిన సందర్భంలో ఈ తేమ సంరక్షణ పద్ధతులు ఈ యొక్క దున్నడం వలన ఈ తేమ సంరక్షించుకోవచ్చని వివరించారు. అయితే మరి ఈ తేమ సంరక్షణ పద్ధతులు మిగతా పంటల్లో కూడా చేసుకోవచ్చా? ఎందుకంటే రైతులు ఈ ప్రత్తిని, మొక్కజొన్న, కంది వీటిని విత్తుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విత్తుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తేమ సంరక్షణ పద్ధతులు వలన కాపాడుకోవాలంటే మరి ఏ విధంగా ఈ రైతులు సంరక్షించుకోవాలి ఈ పంటలని ఒకసారి చెప్పండి.
1: ముందుగా ఇక్కడ రెండు విషయాలు, విత్తుకున్న పంటలు, విత్తబోయే పంటలు. విత్తుకున్న పంటల్లో చూసుకున్నట్లయితే మల్చింగ్ లేదా ఆచ్ఛాదన, అది మనం అంతర సేద్యం చేయడం ద్వారా లేదంటే ఇంతకు ముందు ఉన్న పంట యొక్క రెసిడ్యూస్, ఏదైతే మిగిలి ఉన్న పంట అవశేషాలు ఉంటాయో వాటిని వరుసల మధ్యలో వేయడం ద్వారా, అంటే ఒక లేయర్ లాగా వేయడం ద్వారా మనకు నీటి నష్టం అనేది తగ్గించవచ్చు.
0: అంటే మీరు అన్నట్టు మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా? ఈ మధ్య కాలంలో మీలాంటి శాస్త్రవేత్తలు ప్రకృతి మల్చింగ్ పద్ధతి అంటారు, తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి కూడా అంటున్నారు. మీరు చెప్పే విధానాన్ని బట్టి మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా?
1: అవునండి, దీన్ని మల్చింగ్ అంటాము. ఇది జీవ ఆచ్ఛాదన. ఏదైతే మనం సహజంగా దొరికే వాటితో మల్చింగ్ చేసుకుంటే జీవ ఆచ్ఛాదన అంటాము, లేదంటే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ వాడినట్లయితే ప్లాస్టిక్ మల్చ్ అని అంటాము. ప్లాస్టిక్ మల్చులు సాధారణంగా కమర్షియల్ క్రాప్స్, ఏదైతే మనకు పుచ్చకాయ లేదనంటే కూరగాయ పంటలని, ఎక్కువ వాల్యూ ఉన్న కూరగాయ పంటలను ఎప్పుడైతే పండిస్తామో అప్పుడు మనం ఈ ప్లాస్టిక్ మల్చులను వాడుతున్నాం సాధారణంగా.
0: మామూలుగా ముందస్తు జాగ్రత్తలుగా రైతులు ఇటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆలోచన ఉన్న రైతులు ఏమైనా వాళ్ళ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటారా? ఒకవేళ నీటి కుంటల ద్వారా వారు నీరు అందించాలంటే మరి ఎటువంటి నీటి కుంటలు వాళ్ళు నిర్మించుకోవాలి, ఆ వివరాలు తర్వాత ప్రాముఖ్యత గురించి చెప్పండి.
1: నీటి కుంటలు అనేవి మామూలుగా ఉద్యానవన పంటల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే నీటి కుంటలు ఉండడం చాలా అవసరం అని మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే నీటి కుంటలు మే నెలలో లేదంటే వేసవి కాలంలో వచ్చే వర్షాలని నీటి కుంటల్లో నిల్వ చేసుకొని వాటిని మొక్కలను సంరక్షించడానికి, బెట్ట పరిస్థితుల్లో ఒక్క రక్షక నీటి తడిని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అవి. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, ఎక్కడైతే పొలంలో వాలు తక్కువగా ఉంటుందో అక్కడ ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే వర్షం మనకు పడుతుందో ఆ వర్షం వాలుతో మనకు చేరి ఈ నీటి కుంటల్లో చేరుతుంది. ఇలా చేరడం వల్ల రెండు లాభాలు, ఒకవేళ లైనింగ్ గనక వేసుకోకపోయినట్లయితే భూగర్భ జలాల పరిరక్షణ.

0: లైనింగ్ వేసుకున్నట్లయితే అవి రాబోయే పంటకాలానికి రక్షక నీటి తడికి చాలా బాగా పనికొస్తాయి.
1: మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా మనకు చక్కటి నీటిపారుదల వసతి కూడా ఏర్పడింది. ఈ సందర్భంలో ఈ నీటిపారుదల క్రింద నీటి సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఉంటే ఏ విధంగా రైతులు అవలంబించాలి? ఆ వివరాలు అందచేయండి.
0: రైతు యొక్క సహజ స్వభావం ఏమిటంటే, మనకి ఎప్పుడైతే నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుందో వరి పంట వేయడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అదే నీటిని మనం చూసుకున్నట్లయితే, ఒక ఎకరం వరి పంట పండించే నీటితోని 4 నుంచి 5 ఎకరాల చిరుధాన్యాలు పండించవచ్చును, 3 నుంచి 4 ఎకరాల అపరాలు పండించవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనం వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల్ని పండిస్తే, ఒక ఎకరం విస్తీర్ణంలో పండించే వరితో మనము 4-5 ఎకరాలలో అపరాలను పండించి అధిక దిగుబడులను, అదేవిధంగా ఆహార భద్రతను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం.
1: మీరు చాలా శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఇంతకు మునుపు మీరు పచ్చి రొట్టె పంటలు కూడా సాగు చేసుకుంటే బాగుందన్నారు. ఈ పచ్చి రొట్టె పంటలే కాకుండా అపరాల సాగు కూడా ఏమైనా వేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోవచ్చు, లేదంటే కాలం కలిసి వస్తే మన వర్షం వస్తే కూడా ఈ అపరాల సాగు కూడా మనకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి అవకాశాలు రైతులకు ఏ విధంగా మీరు వివరిస్తారు?
0: అయితే పచ్చి రొట్టె పంటలు లేదా అపరాల సాగు అనేది చేపట్టవచ్చును. పచ్చి రొట్టె పంటల సాగు ఎప్పుడైతే మనం యాసంగిలో వరి పంటను పండించుకోవాలనుకుంటున్నా, లేదనంటే వేరే పంటలు పండించే అవకాశం లేకపోయినప్పుడు మనం, లేదంటే భూమి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నప్పుడు పచ్చి రొట్టె పంటలు, ఇలా కాకుండా ఉండాలంటే మనం పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. అన్ని అపరాలను పండించుకోలేము, కానీ పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. ఇవి మనకు 60 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదురై పంట చేతికి రాకపోయినప్పటికీ, మిగతా పచ్చి రొట్టె ఎరువులు ఏ విధంగా అయితే భూమిలో కలియదున్నుతామో వీటిని కూడా భూమిలో కలియదున్నడం వల్ల నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది.
1: మమత గారు, ఈ జీవన ఎరువులను కూడా ఉపయోగించండి అంటుంటారు మీలాంటి శాస్త్రవేత్తలు. మరి ఈ ఎల్నినో ప్రభావం బెట్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ బెట్టను తట్టుకోవడానికి ఏవైనా జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను అభివృద్ధి చేశారా మన శాస్త్రవేత్తలు? ఒకవేళ ఆ అభివృద్ధి చేసిన ఎడల ఈ యొక్క జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను ఈ పంటల్లో భూమిలో ప్రవేశపెట్టి ఈ యొక్క పంటలను రక్షించుకోవచ్చు అంటారా? మరి ఆ వివరాలు ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు వివరించండి.
0: మామూలుగా జీవన ఎరువులు అనేవి మొక్క యొక్క వేరు చుట్టూ ఉంటూ మొక్కకి కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటాయి. అయితే సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా మన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. ఇవి మొక్క యొక్క వేర్లలో, లేదంటే వేరు దగ్గర కాకుండా మొక్క లోపలికి ఎంటర్ అయ్యి, మనకు ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో మొక్క యొక్క రసాయన భౌతిక తత్వాలను కంట్రోల్ చేస్తూ కొన్ని రకాలైన హార్మోన్లను విడుదల చేస్తూ, వాటిని ఫైటో హార్మోన్స్ అంటాము, బెట్టను తట్టుకోవడానికి ఇవి విడుదల చేయబడ్డాయి. ఇంకా కూడా చాలా వరకు పరిశోధన అనేది పురోగతిలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉప్పు నేలలను తట్టుకొని మరియు బెట్టను తట్టుకొని, లేదంటే మురుగునీరు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ని తట్టుకుని సూక్ష్మజీవులను తయారీ జరుగుతుంది, రైతులకు అందిస్తున్నారు, మరియు ప్రయోగశాలలో కూడా మరింత పరిశోధన కూడా పురోగతిలో ఉంది.
1: మమత గారు, ఈ బెట్ట తట్టుకోవడానికి ఈ జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను మీరు ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కొంత రైతులకు కూడా అందజేస్తున్నారంటున్నారు. తర్వాత మరింత ప్రయోగశాలలో మీరు విజయం సాధించి రైతులకు చక్కటి ఈ యొక్క సూక్ష్మజీవులు త్వరలో అందించగలరని ఆశిస్తూ, ఈరోజు చక్కటి వివరాలు వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు గురించి సవివరమైన సమగ్రమైన సమాచారాన్ని అందజేశారు. మీకు ధన్యవాదాలు మమత గారు.
0: ధన్యవాదాలు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

చిత్రసీమలో ఇప్పుడు వినండి సఖీ చిత్రం కోసం శ్రీనివాస్ సాధనా సర్గం పాడిన పాట, వేటూరి రచన ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఏం మాయ చేసే విచిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా చేపట్టిన 10 కోట్ల నషాముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించగా, తెలంగాణ రాష్ట స్థాయి కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో ప్రారంభించారు. భారత్ ఆటోమొబైల్ రంగంలో మరో మైలురాయిగా దేశీయ సంస్థ కేటోమోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తయారీ, హరిత ఇంధనం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని, బ్యాటరీలు, ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించే భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పర్యాటకాభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన, రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో రొయ్యలు, చేపపిల్లలు ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్

పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బీఈడీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి దయాకర్ తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 4017 మంది నమోదు చేసుకోగా 3335 మంది హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. రాబోయే 3 రోజుల పాటు రాష్టంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:05. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విందాం.
1: ఆకాశవాణి ఎల్ నీనో పరిస్థితులు, ప్రభావాలు అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు. పాల్గొన్నవారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎం సుబ్బారావు, సెంటర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ బి సురేష్ రెడ్డి, సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్.
2: నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. జలమే జీవం, భవితకు ఆధారం అనే శీర్షికన ఈనాటి చర్చను కొనసాగిద్దాం. ఈ చర్చ ప్రధానంగా ఎల్నినో ప్రభావం, సాగు సవాళ్లు, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ కంటెంజెన్సీ ప్లాన్కి సంబంధించి ఉంటుంది. మరి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఏవిఎం సుబ్బారావు గారు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR, అలాగే డాక్టర్ బి సురేష్ రెడ్డి గారు, ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, సెస్లో వర్క్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి గారు, మరి వీరితో ఈనాటి చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రైతాంగం మరో కీలకమైన సవాలు ఎదుర్కొంటోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యే అవకాశం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కనిపిస్తున్న వర్షాభావ పరిస్థితులను రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా కంటెంజెన్సీ ప్లాన్ రూపొందించింది. వరి సాగును పరిమితం చేస్తూ దాదాపు 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. కనీసం 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. అలాగే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, నీలతేమ సంరక్షణ, ఉద్యానవన పంటలు, ఆయిల్ పామ్, ప్రకృతి వ్యవసాయం, రైతు నేస్తం అవగాహన కార్యక్రమాలు వంటి అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. అయితే ఈ కంటింజెన్సీ ప్లాన్ ఎంతవరకు ఆచరణ సాధ్యం, రైతులు నిజంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళగలరా, మరి ఎల్నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలకు సంబంధించి నాటి చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా డాక్టర్ ఏవిఎం సుబ్బారావు గారితో ప్రారంభించినట్లయితే, సుబ్బారావు గారు, ఎల్నినో ప్రభావం తెలంగాణలో ప్రస్తుతం ఎంత మేర కనిపిస్తోంది, ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం లోటును మనం ఎలా విశ్లేషించుకోవాలి?
3: యాక్చువల్గా ఎల్నినో అనేది గత 50 సంవత్సరాలుగా చూస్తే 22 సార్లు వచ్చిందండి. ఈ ఎల్నినో వల్ల యాక్చువల్గా మాన్సూన్ అనేది చాలా వీక్ అవుతుంది. ఆ వీక్ అవడంలో ఇప్పుడు మనకి లాస్ట్ మంత్ జూన్లో 48% డెఫిషిట్ అంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అరౌండ్ 21% డెఫిషిట్ ఉంది మొన్న వర్షాలతో కలుపుకుంటే. ఈ డెఫిషిట్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఒక 50-60 మిల్లీమీటర్లు వర్షపాతం ముందు నమోదైన తర్వాత దానివల్ల సాయిల్లో కొంచెం మాయిశ్చర్ ఉండి మనం విత్తిన విత్తనం వెంటనే మొలకెత్తడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మాయిశ్చర్ అనేది అక్యుములేట్ అవ్వటానికి వీలుగా వర్షపాతం లేదు. మనకు వచ్చేది 5 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు ఈ రకంగానే పడుతుంది తప్ప ఒకసారే ఎక్కువ వర్షం పడిన సూచనలు అయితే ఎక్కడ కనబడలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు విత్తు నాటుకోవడానికి చాలా ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నల్గొండ జిల్లా వెళ్ళాము, వెళ్ళి అక్కడ పరిస్థితి చూస్తే రైతులు ముందు పత్తి నాటేశారు, చిన్న మొలకలు వచ్చాయి కానీ వర్షం లేకపోవడంతో ఎండిపోయాయి. రెండోసారి కూడా ఆల్మోస్ట్ మొలకెత్తింది కానీ వర్షం చాయలేదు. దాంతో రైతుకి చాలా నష్టం వస్తుంది. అందుకనే మన శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే 70 mm నుంచి 100 mm రెయిన్ఫాల్ ఫస్ట్ పడితే ఆ టైంలో విత్తుకోవాల్సింది తప్ప, అసలు రెయిన్ఫాల్ లేకుండా ఏదో చిన్న వర్షం జల్లు పడితే దాన్ని తీసుకుని ముందుకెళ్ళిపోవడం అనేది చాలా తప్పు.
2: తెలంగాణ వ్యాప్తంగా 20 జిల్లాల్లో వర్షపాతం లోటు నమోదైనట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. మరి ఈ పరిస్థితి ఖరీఫ్ పై ఎంత మేరకు

0: ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది అంటారు.
1: సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ సంఘటన వల్ల రైతుల వ్యవసాయం మీద ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. ఈ ఎల్నైనో ఎఫెక్ట్ వల్ల కనీసం ఒక 20-25% దిగుబడి పడిపోయే అవకాశం ఉంటుంది. విస్తీర్ణం కూడా సుమారుగా తగ్గిపోతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ప్యాడీ లాంటి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఇరిగేషన్ సదుపాయం వల్ల వేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా. డ్రై ల్యాండ్ క్రాప్స్ ముఖ్యంగా ఈ మెట్ట వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ వల్నరబుల్ అవుతారు ఈ ఎల్నైనో ఎఫెక్ట్ వల్ల. ఆ మెట్ట వ్యవసాయ భూముల్లో ఈ తేమ శాతం తక్కువ ఉండడము, లేకుంటే ఈ డ్రై స్పెల్స్ లేట్గా వర్షం పడడము, దీనంతా వల్ల మన వ్యవసాయం చాలా ఒడిదుడుకులకు గురవుతుంది తెలంగాణ రాష్ట్రంలో.
0: రైట్, సుబ్బారావు గారు, ప్రధానంగా ఎల్నినో అలాగే లానిన పరిస్థితులు రైతులు ముందుగానే ఎలా అర్థం చేసుకోవాలి, దీని తగ్గట్టుగా ఎలా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది?
2: ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో, అంటే తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో అన్ఎక్స్పెక్టెడ్ గా టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవడం. ఆ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్ గా సౌత్ ఈస్ట్ నుంచి వచ్చే విండ్స్ ఒక్కసారి రివర్స్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ రివర్స్ లో వెళ్ళిపోవడం వల్ల ఆ సౌత్ ఈస్టర్లీ విండ్స్ జనరల్ గా వచ్చేది ఏంటంటే చాలా తేమను తీసుకుని వస్తాయి, వచ్చి మనకి సౌత్ వెస్టర్ విండ్ కింద మారి మాన్సూన్ అనేది వస్తుంది. సో ఈ మాన్సూన్ కి ఇంత తేమ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వర్షాలు చాలా బాగా పడతాయి. రివర్స్ అయిపోవడం వల్ల ఆ విండ్స్ వచ్చి తీసుకొచ్చే తేమ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ మాన్సూన్ లో రెయిన్ఫాల్ అనేది పడిపోతుంది.
0: అంటే ఎల్నినో అంటే వర్షాలు పూర్తిగా ఉండవంటారా, లేకపోతే
2: వర్షాలు పడతాయి
0: విరామం ఉంటుందంటారా?
2: వర్షాలు పడతాయి, కొన్ని చోట్ల ఏంటంటే పూర్తిగా 5 mm 10 mm ఇలా పడుతూ ఉంటాయి. యాక్చువల్ గా అక్కడ ఏ 25 mm 50 mm పడేది తగ్గిపోతుంది అనమాట. రెండోది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్, అంటే ఒక వారంలో 4 రోజులు వర్షం పడాల్సింది, ఇప్పుడు ఒక వారంలో 1 రోజే పడుతుంది. సో మిగిలిన రోజులంతా కూడా కొంచెం డ్రై పరిస్థితి ఉంటుంది. ఆ డ్రై పరిస్థితిని ఆ మొక్క తట్టుకోదు, ఎందుకంటే ఆ ఒక రోజు పడిన వర్షం కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇది ఒక పరిస్థితి. లానినా అనేది ఎక్కువ తేమ శాతాన్ని ఇంకా పంపిస్తుంది మనకు. అదేంటంటే ఎల్నినోకి పూర్తిగా విరుద్ధంగా మనకి ఎక్కువ వర్షాలు ఇచ్చే ఒక అతివృష్టి అనమాట. సో అతివృష్టిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దాంట్లో ఏంటంటే డ్రైనేజ్ అనేది బాగా ఇంపార్టెంట్ పాయింట్. రైతులు ఏంటంటే పంట పొలంలో నీళ్లు నిలవకుండా బయటికి పంపించే వ్యవస్థని జాగ్రత్త పరచుకోవాలి.
0: సురేష్ రెడ్డి గారు, ప్రధానంగా వరి సాగును 30-40 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది, మరి ఈ నిర్ణయం అనుకున్నటువంటి శాస్త్రీయ కారణాలను మనం ఎలా విశ్లేషించుకోవాలి?
1: యాక్చువల్ అది చాలా మంచి నిర్ణయం అండి, ప్రభుత్వ నిర్ణయం. అది ఇంత ఎల్నైనో కోసమే కాదు, ఈవెన్ అదర్వైజ్ కూడా ప్యాడీ విస్తీర్ణము మన రాష్ట్రంలో చాలా అనూహ్యంగా పెరిగిపోయింది మన నీటి వనరుల లభ్యత వల్ల. కానీ ఇది ముందు మన భూమికి కానీ పోషకాహార భద్రత కానీ అంత మంచి పరిణామం కాదు. ఎందుకంటే భూమి మొత్తం పూర్తిగా సాయిల్ ఫర్టిలిటీ అనేది చాలా దెబ్బతింటుంది. ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాల పోషక పదార్థాలు దొరకకుండా ఓన్లీ ప్యాడీ, కార్బోహైడ్రేట్స్ ఇటువంటి లభ్యత ఉంటుంది. మనం మెట్ట వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. వరిని ఎంత తక్కువగా ప్రోత్సహిస్తే అంత మంచిది. అన్ని రకాలుగా ప్రభుత్వ విధానాలు అనుకూలంగా ఉంటే ఈ ప్యాడీ ఆటోమేటిక్ గా ప్యాడీ విస్తీర్ణం ఇప్పుడున్న దాంట్లో చాలా తగ్గుతుంది.
0: అదే మీరు 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనే లక్ష్యం కూడా నిర్దేశించుకున్నారు, మరి ఎంతవరకు ఇది ఆచరణాత్మకం అవుతుంది?
1: మీరు అనేది చక్కటి ప్రశ్న. ఇమ్మీడియట్ గా మొత్తము ఆచరణలోకి రాకుండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో చూసుకున్నప్పుడు ఇదొక అవకాశంగా తీసుకుని ముందు కూడా ఇటువంటి సినారియోస్ మనం ఎదుర్కోబోతాం కాబట్టి ప్రభుత్వం కానీ రైతులు కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఆ డైరెక్షన్ లో మూవ్ అయితే మనకు ఈ సంవత్సరం అంత మీట్ కాకుండా ముందు మనము ప్యాడీని తగ్గించుకుంటూ వేరే అన్ని రకాల పంటలకు సమానమైన విలువ ప్రోత్సహిస్తే బాగుంటుంది.
0: డాక్టర్ సుబ్బారావు గారు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా మీరు రైతులకు ఎలాంటి సూచనలు జారీ చేస్తారు ఇలాంటి ఎల్నినో పరిస్థితులు, ముఖ్యంగా 50 mm వర్షం వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలని, ముందుగానే విత్తనాలు వేసిన రైతులు నష్టపోకూడదని, అట్లాగే విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, మరి స్థానికంగా వ్యవసాయ అధికారులకు ఎలా సహకరించాలని సూచిస్తారు?
2: యాక్చువల్గా ఏంటంటే డ్రైనెస్ అనేది, మనం విత్తు నాటుకునే టైంకి డ్రైనెస్ ఉంటే అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే, ఒక విత్తనానికి అది మొలకెత్తడానికి కావలసినంత వర్షపాతం అనేది తప్పనిసరిగా మనకు కావాలి. ఇది మనం శాస్త్రంతో పాటు మనం తయారు చేసిన ఒక పద్ధతిని మనం ఏం చేసామంటే, అది మినిమం 50 mm నుంచి మ్యాక్సిమం 100 mm దాకా ఆ వర్షం కురిస్తేనే కానీ మీరు పంటని విత్తుకోవడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి మనం చెప్పాం. దాన్ని సోకింగ్ రెయిన్ అంటాం. ఈ సోకింగ్ రెయిన్ వల్ల ఏంటంటే అది క్రాప్కి మారుతుంది. ఇప్పుడు మనం వరి కానీ లేకపోతే మిగతా సీరియల్స్ ఏదైనా తీసుకుంటే

0: దానికి ఉండేదేమో 100 మిల్లీమీటర్. అదే ఇప్పుడు మామూలుగా ఈ సోర్గం కానీ ఇలాంటివి కొంచెం డ్రైలాండ్ క్రాప్స్ తీసుకుంటే 50 mm తర్వాత 70 mm దాకా మనకి సరిపోతుంది అన్నమాట. అది ప్రత్యేకంగా శాస్త్ర ప్రకారం చెప్పింది. రెండోది
1: విత్తనాల ఎంపికలో,
0: విత్తనాల ఎంపికలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైతే అధికారికంగా సూచిస్తుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనం విత్తనాలను తీసుకోవాలి,
1: మేలింగ్ రకంగా ఉండాలి,
0: నాణ్యవంతంగా ఉండాలి. దీంట్లో ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా విత్తనాలు సరఫరా చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం సాధ్యమైనంత వరకు మేలిమి విత్తనాలు మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. ఇది కంపల్సరీగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి.
1: సురేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ప్రభుత్వం పదే పదే రైతులకు సూచిస్తోంది, మరి ఈ నేపథ్యంలో అసలు ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా ఎంతవరకు ఉందంటే?
2: భరోసా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువనే ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఇప్పుడు ఇస్తున్న ప్రోత్సాహం సరిపోదు. వరికి ఏ విధంగా అయితే అష్యూర్డ్ మార్కెట్ ఉందో, మక్కకు ఉందో, జువార్, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ ఇవన్నిటికి కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్ అష్యూరెన్స్ ఉంటే రైతులు ఒకటే కోరుకుంటారు, కరెక్ట్ మార్కెట్ ధర ఉంటే ఇంకా వేరే ఏ పాలసీలు అవసరం వాళ్ళన్ని వాళ్ళు చూసుకుంటారు, అంత కెపాసిటీ రైతుల దగ్గర.
1: కనీస మద్దతు ధరతో పాటుగా కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ పై ఎలాంటి స్పష్టమైన సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది?
2: ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్యాడీ, మక్క, వరి లాంటి వాటికే పెద్ద ఎత్తున ఇటువంటి సదుపాయం ఉంది. ఇప్పుడు జోవార్ లో కొన్ని మెదక్ డిస్టిక్ అటువంటి ప్రాంతాల్లో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్ చేయడానికి. కానీ ఈ చిరుధాన్యాలకు గానీ, పప్పు ధాన్యాలకు గానీ, నూనె గింజ పంటలకు కానీ ఇప్పుడు అనుకున్నంత ప్రొక్యూర్మెంట్ సెంటర్లు లేవు, చాలా మినిమం అసలు లేవని చెప్పొచ్చు. ఏదైతే వాళ్ళు ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారో దాని ఒడిదొడుకులకు లోన్ అవ్వకుంటే ఒకసారి ఒక సంవత్సరం ఎక్కువ రేట్ వస్తుంది, 2-3 సంవత్సరాలు తక్కువ రేట్ వస్తుంది. అందుకే రైతులు ప్యాడీ లాంటిది లేజిమెన్ క్రాప్స్ కి మొగ్గు చూపుతున్నారు.
1: డాక్టర్ సుబ్బారావు గారు, ప్రస్తుతం మరి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మరి ఎలాంటి శాస్త్రీయమైన విధానాలతో రైతులు తమ సాగు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ముఖ్యంగా మల్చింగ్, ఎత్తైన బెడ్లు, పంట కుంటలు ఇలాంటి విధానాలను ఏ మేరకు ఉపయోగించాలంటారు?
0: ఇప్పుడు ఏంటంటే జనరల్ గా వర్షాభావ పరిస్థితుల్లో వర్షం అనేది పడదు. సో మనం ఒడిసి పుచ్చుకోవాల్సింది సాయిల్ మాయిశ్చర్, నేలలో ఉన్న తేమని ఒడిసి పుచ్చుకోవాలి. అది ఒడిసి పుచ్చుకోవాలంటే ఒకటి మల్చింగ్. మల్చింగ్ ఏంటంటే పాతవి ఏదైతే ఆకులు కానీ ఏదైనా రాలిపోయిన ఉన్నవన్నీ దాని మీద వేస్తాం. ఇది కాకుండా ఏంటంటే ప్లాస్టిక్ మల్చింగ్ అని తర్వాత డిఫరెంట్ పద్ధతులు మనం ఫాలో అవుతున్నాం మల్చింగ్ లో. రెండోది ఏంటంటే రేజ్డ్ బెడ్ అండ్ ఫర్రో అని చెప్పేసి ఒక సిస్టమ్ ఉంది. రేజ్డ్ బెడ్ ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ఒక గుంట లాగా ఇలా వచ్చి భూమి మీద కంటే ఒక 4-5 సెంటీమీటర్లు పైకి లేపుతాం. లేపినప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షం పడినప్పుడు ఆ ఫర్రోలో నీరంతా కూడా చేరుతుంది. నీరు చేరటం వల్ల ఏమవుతుందంటే ఫర్రో హైట్, ఈ రేజ్డ్ బెడ్ హైట్ లో ప్లాంట్ వేళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ లెవెల్లో ఈ నీళ్లు రావటం వల్ల ప్లాంట్కి అవసరమైన మాయిశ్చర్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. దానివల్ల ఏంటంటే ఈ రేజ్డ్ బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్, పర్టికులర్ గా డ్రైలాండ్స్ లో ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
1: అయితే వర్మీ కంపోస్ట్, పశువుల ఎరువు, వేప చెక్కలు నేల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు?
0: వర్మీ కంపోస్ట్ చాలా మంచిదండి. ఏంటంటే నేల యొక్క పరిస్థితిని అది పూర్తిగా మార్చి అది ఏంటంటే న్యాచురల్ కండిషన్ లో దాని యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. పశువుల పెంట ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, మామూలుగానే వాడతారు. కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అని ఉంటుంది, ఆ కార్బన్ పర్సంటేజ్ ని పెంచితే ఆటోమేటిక్ గా మీ క్రాప్లన్నీ కూడా చాలా బాగా పండుతాయి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన నేలలో. దానికి ఏం చేస్తారంటే మన వాళ్ళు మామూలుగా ఎరువులు తీసుకొచ్చి వేసేస్తుంటారు. అవి కాకుండా ఇప్పుడు ఈ న్యాచురల్ ఫార్మింగ్ అని, ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఇవన్నీ కూడా ఎందుకు కొంచెం కొంచెం డెవలప్ చేస్తున్నారంటే పూర్వ పరిస్థితుల్లో మన సాయిల్స్ ఏ రకంగా ఉన్నాయో మంచి ఆరోగ్యవంతంగా అవన్నీ తీసుకురావడానికి ఈ పద్ధతులను ఫాలో అవుతున్నారు అన్నమాట. ఈ పద్ధతి ఫాలో అవటం వల్ల మనకి ఫస్ట్ 3-4 ఇయర్స్ కొంచెం నష్టం వస్తుంది, కానీ ఎప్పుడైతే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ అనేది బిల్డ్ అయిపోతుందో ఆటోమేటిక్గా అప్పటి నుంచి ఇంకా మీకు క్రాప్ మంచి పంటను దిగుబడి ఇవ్వడం మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట. దాని గురించి అని ఇవన్నీ పద్ధతులు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
1: డాక్టర్ సురేష్ రెడ్డి గారు, ప్రధానంగా క్లైమేట్ చేంజ్ ప్రభావంతో వ్యవసాయ విధానాలను ఎప్పటికప్పుడు ఎలా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ముఖ్యంగా రాబోయే 5-10 సంవత్సరాల్లో రైతులు పంటల ఎంపికలో మార్చుకోవాల్సిన విధానాలు ఏ విధంగా అవలంబించాలి?
2: సాయిల్ ఈజ్ ద బేసిస్. భూమి ప్రధానంగా ఆరోగ్యంగా ఉంటే సగము సమస్యలకు సమాధానం అక్కడ నుంచే దొరుకుతుంది. దాంతోపాటు ఈ క్రాప్ డైవర్సిఫికేషన్, ఎంతసేపు మోనోక్రాపింగ్ కు వెళ్తూ ఉంటే ఇప్పుడు మన తెలంగాణ స్టేట్

0: రేట్లను చూస్తే ఇంత విస్తీర్ణంలో ప్యాడీ వరి ఉండడం అనేది అంత మంచి పరిణామం అయితే కాదు భవిష్యత్ తరాలకు చూసినప్పుడు. అందుకే ప్రభుత్వం కూడా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం చాలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రోత్సాహం చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున మనం క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలంటే రైతులకు మార్కెట్ సదుపాయం ఆ పంటలకు ఉంటేనే రైతులు అటు సైడ్ మళ్ళుతారు. కానీ మనం ఎంతసేపు ఓన్లీ అన్న మాట్లాడినంత మాత్రాన రైతులు వెళ్ళారు. సో మనం రైతులకు సపోర్ట్ రకరకాలుగా చేస్తూ ముఖ్యంగా వాళ్ళ పెట్టిన పెట్టుబడికి సరిపోని గిట్టుబాటు ధర లభ్యమైనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు అన్ని రకాల పంటలు పండియడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మెట్ట వ్యవసాయానికి పెద్ద ఎత్తున మద్దతు చేయాల్సిన అవసరం. ఇండియాలో కానీ ఈవెన్ రాష్ట్రంలో ఎంత ఇరిగేషన్ వసతులు కల్పించినా కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ల్యాండ్ మెట్ట వ్యవసాయమే ఉంటుంది. అక్కడంతా బీద ప్రజలు, అణగారిన వర్గాలు ఉంటాయి. వీళ్లకు మనం మెట్ట వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ విధానాలు కానీ శాస్త్రవేత్తలు కానీ అన్ని విధాలా వాళ్ళు బాగుపడతారు. సో వాళ్ళను మనం ఈ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ ను కాపాడిన వాళ్ళం అవుతాం మెట్ట వ్యవసాయం మీద దృష్టి పెట్టడం వల్ల.
1: డాక్టర్ సుబ్బారావు గారు, ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, రకరకాల వాతావరణ పరిస్థితులు మారడం వల్ల, అలాగే ఎల్లిన పరిస్థితుల వల్ల ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దీనికి అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇక్కడిశాట్ శాస్త్రవేత్తలు కూడా రైతులకు ప్రధానంగా వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన సూచనలు జారీ చేస్తున్నారు. మరి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇక్కడిశాట్ పరిశోధనలు క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతవరకు చేరుతున్నాయి?
2: యాక్చువల్గా ఇవన్నీ అగ్రిమెంట్ అడ్వైజరీ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఇది ఉందండి. అది 2008లో మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే బ్లాక్ లెవెల్లో వెళ్తుంది. ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తర్వాత ఇక్రిసాట్ ఇవన్నీ కూడా ఇవి చేస్తున్నాయి అంటే దీనికి వెనకాల చాలా కృషి ఉందండి. మనం ఫస్ట్ దీంట్లో ఫస్ట్ చేయవలసిందంటే ఒక క్రాప్ను తీసుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఏ ఏ పరిస్థితుల్లో ఏ రకమైన పద్ధతులను మనం ఫాలో అవ్వాలన్నది ఒకటి నిర్ణయించుకొని, ఒకటి ప్యాడీ, రెండోది ఏంటంటే మక్క బాగా వేస్తారు ఇక్కడ. ఇప్పుడు మక్కకి ఏంటంటే పురుగులు అవన్నీ బాగా వస్తాయి. క్లైమేట్ చేంజ్ పద్ధతిలో ఏంటంటే ఆ పురుగులు ఇవన్నీ రావడంతో రైతులు చాలా నష్టపోతున్నారు. ఇవి ఒక్కటే కాకుండా మనకి హెయిల్ స్ట్రామ్స్ వస్తాయి కొన్నిటికి కొంత రకంగా. ఇప్పుడు వరికి కూడా హెయిల్ స్ట్రామ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎలాగంటే వెన్ను విరిచేస్తుంది. ఆ వెన్ను విరిచేసిన తర్వాత ఆ పంట ఉన్నా మనకి ఏమీ ఇది లేదు. సో ఇలాంటి వాటివన్నిటికీ కూడా మనం ఏం చెయ్యాలి అంటే కొంత ముందస్తు సమాచారాన్ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంతో ఇవన్నీ క్రోడీకరించి మనం రైతులకు చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మా ఐఐటిఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, ఇక్రిసాట్, ఐఎండి కలిసి ఏఐ బేస్డ్ అగ్రిమెంట్ అడ్వైజరీస్ రిలీజ్ చేయడానికి ఆటోమేట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే మీ దగ్గర ఎలాంటి ఫోన్ ఉన్నా అది సఫిషియంట్ అనమాట. దాంట్లోకి మెసేజ్ మీ భాషలోనే వస్తుంది. ఒకవేళ మీరు భాష సరిగ్గా రాయలేకపోవడం, చదవలేకపోవడం వస్తే దాంట్లో నుంచి మీకు ఆడియో కూడా మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాం, దాంతో వినబడుతుంది. వాళ్ళు సపోజ్ ఫార్మర్ మళ్ళీ మాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆటోమేటిక్గా దాంట్లోనే రికార్డ్ చేస్తుంది, అది డైరెక్ట్గా మా దగ్గర కంట్రోల్కి వచ్చేస్తుంది. ఆ రకంగా ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు ఏ ఫార్మర్ని వదిలిపెట్టకూడదు, అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం అనమాట.
1: రైట్, డాక్టర్ సురేష్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు రైతు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం కుదేలేని పరిస్థితి క్షేత్ర స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో రైతులకు అన్ని విధాలా భరోసా కల్పించడానికి వ్యవసాయ శాఖ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ కీలకమైన శాఖల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలి?
0: గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా ఎల్నైనో అటువంటి పరిస్థితులలో పగడ్బందీగా కోఆర్డినేట్ చేసుకుంటుండాలి. అయితే మనం ఇప్పుడు ఎల్నైనో ఎఫెక్ట్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు అడిగినట్టు ఎంతవరకు మనం ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లానింగ్, ఈ ఆల్టర్నేట్ పంటలకు రైతులు వెళ్ళగలరు అంత పెద్ద విస్తీర్ణంలో అనేది కొంచెము చెప్పడం కష్టము. సుబ్బారావు గారు అన్నట్టు కొన్ని సందర్భాలలో వర్షం లేకున్నా విత్తనం వేసేస్తారు, వర్షం పడుతుందిలే అనుకుంటారు, అట్లా చాలా మళ్ళీ రెండోసారి సీడ్ ఇస్తారు, ఇవన్నీ అతనికి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉంటే ఏంటంటే రైతులను ఇనీషియల్ స్టేజెస్ ని అలర్ట్ చేసినప్పుడు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు అగ్రోమెట్ అడ్వైజరీ సర్వీసెస్ పక్కాగా వర్షపాతంది అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు పక్కాగా చేస్తారు. రైతులు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు మనం సరైన సమాచారం సరైన టైంలో ఇస్తే వాళ్ళే అన్ని చూసుకుంటారు.
1: ఎల్నినో ప్రభావాన్ని, పరిస్థితుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 3 దశల కంటింజెన్సీ ప్లాన్ ని ప్రకటించింది. మరి అందులో ముఖ్య అంశాలు ఎలా విశ్లేషించారు?
0: ప్రభుత్వ పరంగా ప్లాన్ ఏంటంటే జూలై 15 వరకు ఎంత వర్షపాతం నమోదవుతుంది చూసి దానికి తగ్గట్టు ఒక ప్లాన్, జూలై 30 వరకు ఎంత వర్షపాతం నమోదవుతుంది దాని ప్రకారము రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు, మన సీడ్స్ అవైలబిలిటీ అన్ని చేయాలని

0: ఇంకొకటి థర్డ్ స్టేజ్ ఆగస్ట్ 15th వరకు కూడా చూసి వివిధ దశల్లో ఎంత వర్షం పడుతుంది, ఎంత నమోదవుతుంది, దాన్ని బట్టి రైతులకు సలహాలు ఇద్దాం. రైతులకు రకరకాల పంటల సీడ్స్, విత్తనాలు కూడా లభ్యత ఉండేటట్టు పెద్ద ఎత్తున చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
1: డాక్టర్ సుబ్బారావు గారు, ప్రధానంగా డ్రిప్ ఇరిగేషన్ చాలా కీలకమైంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ పరిస్థితుల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి ఆదా ఎంతవరకు సాధ్యమవుతుంది? అలాగే ముఖ్యంగా గమనించినట్లయితే ట్రెల్లిస్ విధానం కూడా ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని చెప్తున్నారు, మరి దీనిని ఎట్లా రైతులు అర్థం చేసుకోవాలి?
2: డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ ఇవ్వడానికి అసలు ముందు వర్షాలు పడాలి, అందులో నీళ్లు రావాలి. అన్నిటికంటే ముందు రైతులు ఏర్పాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, వాళ్ళ దగ్గర చిన్న నీటి కుంటలు అవన్నీ డెవలప్ చేసుకుంటే ఎంత నీరు అందులో చేరుతుందో ఆ నీటిని బట్టి ఎంత క్రాప్ కి మనం ఈ బిందు సేద్యం అనేది ఇవ్వచ్చు, డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇవ్వచ్చు అనేది వాళ్ళు అప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటారు అన్నమాట. ఈ పద్ధతిలో ఏంటంటే మనకి యాక్చువల్ గా మొక్కకి ఒక 4-5 బిందువులు పర్ మినిట్ ఆ రకంగా వెళుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా మటుకు మనకి సేవింగ్ అవుతుంది వాటర్.
1: ట్రెలిస్ విధానం,
0: ట్రెలిస్ విధానంలో కూరగాయలు ఉన్నాయి కదా, రిడ్జ్ గార్డు, బాటల్ గార్డు, ఇవన్నీ డిఫరెంట్ గార్డ్స్ ను మామూలుగా అయితే నేల మీద కాకుండా ఆ ట్రెలిస్ సిస్టమ్ లో సబ్సిడీ ఇస్తున్నది యూనిట్ కాస్ట్ లో 50% రాష్ట్ర ప్రభుత్వము. దానివల్ల ఏంటంటే ఒకటి 15-20% ఈల్డ్ బాగా అవుతుంది, రెండోది కింద మట్టికి తాకదు కాబట్టి పంట డ్యామేజ్ తక్కువ ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. దానికి ప్రభుత్వం చాలా మంచిగా ప్రోత్సాహం చేస్తుంది. ముఖ్యంగా ఇది హార్టికల్చర్ క్రాప్స్ కు బాగా యూస్ఫుల్ అవుతుంది, పందిరి పంటలకు, పండాల సిస్టమ్ కు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మద్దతు చేస్తుంది.
1: సురేష్ గారు, ప్రధానంగా స్థానిక వ్యవసాయ అధికారులు రైతులను ఈ పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి ఎలా సహకరించాలి?
0: స్థానిక వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ చాలా వాళ్ళ వెంబడుండి రకరకాల సలహాలు, సూచనలు, వాతావరణం సంబంధించిన ఇన్ఫర్మేషన్ రైతు వేదికల ద్వారా నిరంతరం చెప్తూనే ఉన్నారు. బట్ వాళ్లకు విత్తనాల లభ్యత గురించి సమాచారం ఇస్తూ ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎల్నినో పరిస్థితులను తట్టుకో ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము, వ్యవసాయ శాఖ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి.
2: యాక్చువల్గా మేము విలేజెస్ కి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నిమిషం ఆ ఫార్మర్స్ అందరితోటి మాట్లాడుతున్నారు, ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి యూనివర్సిటీ వాళ్ళని పిలిచి వాళ్ళంతా ఆ అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ చేశారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి మద్దతు పాలను
0: మనము కొంచెం మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం.
1: చివరిగా సుబ్బారావు గారు, వ్యవసాయ రంగానికి సంబంధించిన సీనియర్ శాస్త్రవేత్తగా మీరు ఈ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి కీలకమైన సూచనలు చేస్తారు?
2: యాక్చువల్గా ఏంటంటే అండి, మా చిన్నప్పుడు మేము వ్యవసాయాన్ని చూస్తూ పెరిగాం. దాంట్లో ఏంటంటే ఒక రైతుకి వ్యవసాయం ఒక్కటే కాకుండా పశుపాలన, కోళ్ల పాలన, వ్యవసాయ అనుబంధ రంగాలు అన్నీ కూడా ఒకటో రెండో కంపల్సరీ ఉండేవి. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాగా డ్రౌట్ కండిషన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక పరిస్థితి మనకి అనుకూలంగా లేకపోతే మిగతా ఎంటర్ప్రైజెస్ మనకి చాలా ప్రత్యామ్నాయ ఉపాధి అనేది కంపల్సరీ జరిగింది. ఇప్పుడు మన గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే ఈ దిశలో మనం వాళ్ళకి కొంత ఏర్పాటు చేయగలిగితే రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి అవకాశం.
1: డాక్టర్ ఏవిఎం సుబ్బారావు గారు, అలాగే డాక్టర్ బి సురేష్ రెడ్డి గారు, మీరు ఈ ఎల్నినోకు సంబంధించి ప్రభావాలు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే వివిధ శాఖల మధ్య ఎలాంటి సమన్వయం సాధించాలి, ఎలాంటి సాంకేతిక విధానాలు అవలంబించాలి, రైతులు తమ అనుభవంతో వ్యవసాయాన్ని ఏ విధంగా మరింతగా బలోపేతం చేసుకోవాలి అనే విషయాల గురించి చాలా సమగ్రంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలకు విశ్లేషణ చేశారు. మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు, నమస్కారం.
1: ఎల్నినో ప్రభావం ఒక ప్రకృతి సవాలు, కానీ ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, సరైన పంటల ఎంపిక, నీటి సంరక్షణ, ప్రభుత్వ కంటింజెన్సీ ప్లాన్, రైతుల అప్రమత్తత, ఈ అన్ని అంశాలు కలిసి పనిచేస్తే నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. వ్యవసాయం అనేది ఇప్పుడు కేవలం సంప్రదాయ అనుభవంతో కాకుండా వాతావరణ అంచనాలు, శాస్త్రీయ సలహాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. రైతులు, స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్ను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇది నేటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ నమస్కారం.
3: మీరింతవరకు ఎల్నినో పరిస్థితులు, ప్రభావాలు అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ ఏవిఎం సుబ్బారావు, ప్రధాన శాస్త్రవేత్త, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ICAR, డాక్టర్ బి సురేష్ రెడ్డి, ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్. సంభాషించిన వారు డాక్టర్ కావూరి రాజేష్ పటేల్, ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

0: హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి మనసంతాన విచిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వరపరిచి ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల.

మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపద పుణ్యా సెల్వ పాడిన పాట విందాం. గీత రచన రెహమాన్, సంగీతం సంతోష్ నారాయణన్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: వర్షం చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీవెన్నెల.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంల సమయం 8:45 వస్తుంది. ఇప్పుడు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 1-4-4-1-6 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी

మామ గమ గర సనిదని మదని దదని రే నేనే రేకాయ నేనే మామ గమ గర

మామా గామ గర సని ధని రే గమ మా గమ గర నిరే దాని మద మదని ద

నేనే దాని మన గమ గొర సొన దాని రే గమ దాని నేనే దాని మన గమ గమ గొర సొన దా మదని దసాని రే సాని రే గమ దగ్గా

గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ

మమ గమ గర సన ధని రే గమ ద గమ గరి స మమ గమ గర సన ధని రే గమ ద గమ గర స తని నే దని మ ర గమ గర సన ధని రే గమ ద గమ గర మమ గమ గర ని ర దని మ ద గమ గర తప్ తారే ద గర న మమ గమ మగ మమ గమ గర సన ధని రే గమ ద గమ గర స మమ గమ మగ మమ గమ గర సన ధని రే గమ ద గమ గర స నిని దని ని దని ని దని మ ర గమ గర సన ధని రే గమ ద గమ గర స మమ గమ గ మమ గమ గర ని ర దని మ ద గమ గర స గమ ద మ

మన మన గమ గర

మామ గమ గర సా మామ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ గమ

ఈ కథానిక 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథలో భాగంగా నల్లపోచమ్మ కథ 3వ భాగం శ్రీ సాయిళ్ళ వెంకటయ్య బృందం ఆలపించగా వింటారు. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి లైవ్ ఫోన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయం గురించి వివరాలు వింటారు. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 15 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 728 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.